ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 10వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 25 సెకండ్లు. కాలం విలువ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అన్నారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేను మీ రేడియో నేస్తం కలవకలను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు దేవీ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాత్యా కలం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి ఎస్కే పర్వీన్ సుల్తానా.
1: మనిషికి దేవుడు అనేక వరాలు ఇచ్చాడు. అందులో గొప్ప వరం నిదుర. మానవాళి మార్గదర్శి మానవ జీవిత మర్మాన్ని సవివరంగా వివరించిన ఖురాన్లో నిదురకు సంబంధించిన ఇలా చెప్పడం జరిగింది. అల్లాహ సూచనలలో రాత్రి పగలు మీరు నిద్రపోవడం, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ఖురాన్లో నిద్ర గురించి 9 సార్లు ప్రస్తావించబడినది. నిద్రను సాధారణంగా అరబ్బీలో నౌమ్ అని అంటారు. దివ్య ఖురాన్ వివిధ రకాలైన నిద్రలను గురించి వివరించింది. అవి ఆధునిక సైన్స్ పరిశోధనలతో ఏకీభవించుచున్నది. ఖురాన్లో వివిధ రకాల నిద్రలకు వివిధ రకాల పేర్లు పెట్టబడినవి. అవి ఆధునిక నిద్ర శాస్త్రంలో వివరించిన వాటితో సరిపోవుచున్నది. 1 సినాహ అనగా చాలా కొంచెంసేపు కునుకు తీయుట అని అర్థము. ఇది ఆధునిక నిద్ర శాస్త్రవేత్తలు వివరిస్తున్న నిద్రలో స్టేజ్ 1 నిద్ర. 2 అన్స్ అనగా కొంచెంసేపు నిద్ర. ఇది ఆధునిక నిద్ర శాస్త్రవేత్తలు వివరిస్తున్న నిద్రలో స్టేజ్ 1 నిద్ర. స్టేజ్ 2 నిద్రకు సమానము. రుకూడ్ అనగా దీర్ఘకాలము నిద్రించుట అని అర్థము. 3 హూజు రాత్రి అందు నిద్రించుట అని అర్థము. సుబాత్ మంచి నిద్ర అనగా పరిసరాలను కూడా అడమర్చి నిద్రించడం అని అర్థము. నిదుర మత్తులో నమాజ్ చేయరాదు, అలా అని అతినిద్ర సోమరిపోతులుగా మారుస్తుంది. ఫజర్ నమాజ్ అంటే సూర్యోదయానికి ముందే లేవాలి. ఇషా నమాజ్ అంటే పూర్తిగా అస్తమించిన తర్వాత ఎలాంటి అత్యవసర పని లేకపోతే వెంటనే నిద్రపోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మధ్యాహ్నం జొహర్ నమాజ్ తర్వాత కాసేపు నిద్రపోయేవారు. మధ్యాహ్నం చిన్న కునుకు మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది అని నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి, నేను రాత్రంతా ప్రార్థనలో జాగారం చేశాను, పగలంతా ఉపవాసం పాటిస్తున్నాను అని తెలుపగా, అలా చేయకు, నీ శరీరం మీద కూడా నీ హక్కు ఉంది, అంటే దానికి కాస్త విశ్రాంతి కూడా ఇవ్వాలి అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆధునిక నిద్రా శాస్త్రవేత్తల ప్రకారము నిద్రలేమి వ్యక్తి మానసిక సంతులతను, జ్ఞాపక శక్తిని, మానసిక స్థితిని, జీవన విధానమును ప్రభావితం చేస్తుంది. సైన్స్ ప్రకారము నిద్రలేమి మనిషిలో ఎండోక్రైన్ మరియు మెటబాలిక్ విధులను ప్రభావితం చేస్తుంది. అందుకే ఇస్లాం ప్రకారం మనము తగినంతగా నిద్రించాలి. 1450 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రకు సంబంధించిన అనేక నియమాలను ఆరాధనలలో భాగం చేశారు. నిద్ర ముందు వజూ అంటే నమాజ్ కోసం పాటించే బాహ్య శుభ్రత చేయాలి, నమాజ్ ఆచరించాలి, పక్క మీద దుప్పటిని బాగా దులపాలి, కుడివైపున తిరిగి తల కింద కుడి చేతిని ఉంచుకొని పడుకోవాలి. ఆధునిక పరిశోధనల ప్రకారము కుడివైపునకు తిరిగి పడుకొనుట హృదయ స్పందనకు

0: మంచిది అని ధృవీకరిస్తున్నాయి. ఇంకా పడుకోవడానికి ముందు దీపం ఆర్పివేయాలి. నేటి ఆధునిక పరిశోధనలు చీకటిలో పడుకోవడం వల్ల నిద్ర ప్రశాంతంగా పడుతుంది అని తెలుపుతున్నాయి. నిద్రలేమి అనేక రోగాలకు మూల కారణం. నేటి ఆధునిక జీవిత విధానం ప్రకృతికి విరుద్ధంగా రాత్రులు పని, పగలు నిద్రపోతూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. మానవ జీవితానికి ఒక ఆశయం ఉంది, దైవ నియమాలను పాటిస్తూ ఆనందకరమైన జీవితాన్ని జీవిద్దాం, ఇహపరాల సాఫల్యాన్ని పొందుదాం.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్కే పర్వీన్ సుల్తానా.

ఈనాటి రైతు సమాచారంలో పాల ఉత్పత్తి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పాలు మానవుడికి మాంసకృత్తులతో పాటు ఇతర పోషక పదార్థాలను అందిస్తున్నాయి. నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించడంలో ప్రధాన పాత్రలు పశుపోషణ, పాల ఉత్పత్తి గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇతోధికంగా సహాయపడుతున్నాయి. కోట్లాది మంది మహిళలు పురుషులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించి సగటు పాల ఉత్పత్తిని పెంచి పాల వినియోగాన్ని అభివృద్ధి చెయ్యాలి. మన వాతావరణాన్ని తట్టుకోగలిగిన అధిక పాలసార కలిగిన పశు జాతులను ఎన్నుకొని పోషించడం ద్వారా అధిక పాల ఉత్పత్తులను సాధించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పాల ఉత్పత్తి వ్యయంలో పశువుల జాతి, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యం తగినంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. వనరులు తక్కువగా కలిగి ఉన్న ప్రాంతాలలో దేశీయ జాతి ఆవులు, గేదెలను పోషించడం ద్వారా పాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. వర్షాధారంపై ఆధారపడిన ప్రాంతాలలో సంకరజాతి పశువులను పోషించడం అధిక ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఉష్ణ మండలాల్లో సంకరజాతి పశువు పోషణ మంచిది కాదు. సంకరజాతి పశువులకు విలువైన ఆహారం కావాలి. ఎక్కువగా పీచు కలిగిన దానా దినుసులను జీర్ణించుకొనలేవు. వాతావరణ ఉష్ణోగ్రత 30 సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉండి గాలిలో తేమ శాతం 45 కన్నా తక్కువగా ఉన్న ప్రదేశాలు సంకరజాతి పశువుల పోషణకు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పాల దిగుబడిని ఇచ్చే పశువు మనమిచ్చే ఆహారంలో 66.7% శరీర పోషణకు వినియోగించుకుంటోంది. అదే ఎక్కువ పాల దిగుబడినిచ్చే పశువు కేవలం 35.8% ఆహారాన్ని మాత్రమే శరీర పోషణకు ఉపయోగించుకుంటోంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ ఎక్కువగా తీసుకునే ఆహారానికి అయ్యే ఖర్చుతో పోల్చినప్పుడు అధికంగా ఇచ్చే పాలపై వచ్చే ఆదాయమే అధికంగా ఉంటోంది. కాబట్టి ఉష్ణ మండల వాతావరణాన్ని తట్టుకుని అధిక పాలసార కలిగిన పశుజాతిని, అంటే ఆవులు కాని గేదెలు కాని, మనం ఎన్నుకొని ఆ పశు సంతతికి కలిగినంత సమతుల ఆహారాన్ని మేపి అధిక పాల ఉత్పత్తిని సాధించడం ద్వారా పాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సుమారుగా 60% మేత కొరకే ఖర్చు చేస్తాము. మేతకు అయ్యే ఖర్చు తగ్గించుకొనగలిగినప్పుడు పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. మేత ఖర్చు తగ్గించుకొనుట మనం ప్రత్యామ్నాయ వనరుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ ఉత్పత్తులైన వరితవుడు, నూకలు, వరిగడ్డి, గోధుమ తవుడు, గోధుమ చిట్టు, శనగపొట్టు, పెసరపొట్టు, కందిపొట్టు, మినపపొట్టు, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, చిరుధాన్యాలైన గంట్లు, సామలు, కొర్రలు పశువుల ఆహారంగా వాడేవాళ్లం. పశువుల ఆహారంలో వాడే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న కారణం చేత వాటి ఉత్పత్తి తగ్గటం వలన మార్కెట్లో వాటికి కొరత ఏర్పడి ఖరీదు విపరీతంగా పెరగటం వలన పాల ఉత్పత్తి

వ్యయం పెరిగిపోతోంది. వరి, అపరాలు, వేరుశెనగ, నువ్వులు అధికంగా పండుట వలన తక్కువ ఖరీదుకు దొరికే వాటి ఉత్పత్తులను పశువుల మేతకు వాడేవాళ్లం. వాటి ఖరీదు తక్కువగా ఉండడంతో పాటు పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండేది.

ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. ఇక 7:30 విజయపథంలో వాక్చాతుర్యాన్ని పెంచుకునేందుకు సులువైన మార్గాల గురించి తెలుసుకుంటారు. 7:45 తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ ప్రసంగం వింటారు. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 రాత్రి 8:00 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. ఉదయం 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషాద్ ఖాన్ గారి సితార వాదనం ప్రసారమవుతుంది. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట శ్రోతల ఆకాశవాణికి ఫోన్ చేసి నచ్చిన చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారుల సమగ్ర సమాచారంలో పాలీహౌస్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం. అనంతరం దూడల పోషణలో మెలకువలు, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 మనోరంజన్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వినవచ్చు. ఇవి ఈనాటి ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 25 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేఖ్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గజబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్య క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

0: వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల రెండవ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల రెండు బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్ల టు మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పెంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
2: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగు

0: పరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी प्रावोचत् यत् एकविंशतिशताब्द्याः भारतं विकसितभारतं भवितुं सङ्कल्पबद्धं वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिकविकासे विश्वसिति. विगत द्वादशवर्षेषु स्वस्य तृतीयम् आस्ट्रेलिया भ्रमणं हेट्रिक् इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत आस्ट्रेलिया सम्बद्धानां अपूर्वगमितां सूचयति. अत्रावसरे आस्ट्रेलिया देशस्य प्रधानमन्त्री एंथनी एल्बनीस् अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर्नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत आस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमण्डलस्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. हिन्द प्रशान्त क्षेत्रे शान्तिं स्थिरतां च स्थापयितुं द्वाभ्यां नेतृभ्यां रक्षा सुरक्षा सहयोग संयुक्त घोषणापत्रे हस्ताक्षरं विहितम्.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
1: वार्ताहरान् सम्बोधयन् प्रधानमन्त्री न्यगादीत् यत् भारत आस्ट्रेलिया देशाभ्यां परमाणु ऊर्जा क्षेत्रे ऐतिहासिकः सहयोगः साधितः. केन्द्रीय गृहमन्त्री अमितशाहः प्रत्यपादयत् यत् एकः सुरक्षितः समृद्धश्च सीमाप्रान्तः अथ जागृतः समाजः सम्भूय एव देशं सुरक्षितं विधातुं शक्नुवन्ति. गृहमन्त्रिणा ह्यः नवदेहल्याम् आरक्षक अधीक्षकाणां सम्मेलने सम्भाषणं कुर्वता प्रतिपादितं यत् वैब्रेंट विलेजेस् इत्यस्य क्रान्तिकारी उपक्रमस्य अन्तर्गतं सीमाप्रान्तेभ्यः पलायनम् अपाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते. श्रीशाहः सविशेषं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कुशलनेतृत्वे केन्द्रप्रशासनेन सीमावर्ती अवसंरचनासु वैज्ञानिकरीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः. देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्चस्तरीया विशेषज्ञ समितिः निर्मिता. अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति. तत्रैव आईवीएफ चिकित्सालयानां एआरटी केन्द्राणाम् अथ युग्मकोशानां नियन्त्रकतन्त्राणां प्रासंगिकविधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति. संयुक्तराज्यामेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्. ईरानस्य प्रशासनिक वार्ता संस्थया

0: संसूचितम् यत् एतत् आक्रमणम् अमेरिकादेशस्य सेनाद्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिकादेशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन् नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्यचरणस्य द्वन्द्वे फ्रांस दलं मैरिको दलं पराभूय उपान्त्यचक्रे प्रविष्टवत्। इति वार्ताः।
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో విజయవంతంగా ముగిశాయని అదనపు కలెక్టర్ కె వెంకరెడ్డి తెలిపారు. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను అధికారులు 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో నిర్వహించిన ఏక్ ఫెడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రకృతి సంరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎయిమ్స్ లో కొనసాగుతున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జరిగిన సమావేశంలో రాష్ట సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కవ్ పాల్గొన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో గుర్తించిన ప్రజల సమస్యలు ఫిర్యాదులు అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భువనగిరి కిల్లాపై 65 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోప్ వే పనులు రాష్ట పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కొలనుపాక సోమేశ్వరాలయాన్ని స్మార్ట్ టెంపుల్ గా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానిక యువతకే కేటాయించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ సమావేశంలో పాల్గొన్న ఆయన గట్కేసర్ వంగపల్లి ఎంఎంటీఎస్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులపై బ్రిడ్జిలు సర్వీస్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేసి ప్రమాదాలు నివారించాలని అధికారులకు సూచించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగిన బీజేపీ శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ మూసీనది శుభ్రతకు తాము వ్యతిరేకం కాదని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఏటీఎంలా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్టంలో 1,15,00,000 కుటుంబాలకు త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వర్తింపజేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల నుంచి అట్టడుగు వర్గాలు మైనార్టీల ఓట్లు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో జరిగిన టీపీసీసీ బీఎల్ఏల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆలేరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 227 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 18.74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. 2026-27 ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకం కింద ఈ నిధులు విడుదలయ్యాయని పనుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అప్పగించినట్టుగా అధికారులు తెలిపారు. అనేక త్యాగాలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో యాదాద్రి జిల్లా

0: రాష్టంలోని అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల సమాపేశంలో మాట్లాడుతూ జిల్లాలో కంది సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు వరిలో సన్న రకాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు సంస్థాగత అత్యున్నత రక్తదాత ప్రేరేపిత పురస్కారం లభించింది. సమాజంలో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పిస్తూ ఎంతో మందిని రక్తదానం ప్రోత్సహించినందుకు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో భవానీశంకర్ పదవీ కాలాన్ని రాష్ట ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్టేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి

కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమాపేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్

సిరీస్ ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది.

0: అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. ఈ 85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు.

0: నిప్పులాంటి మనిషి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
2: మరొక నెంబర్ 2950-39.
3: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు జన్మ.

తద్ధీం తద్ధీం తక థిమి తక ఛను తక థిమి తక ఛను తాం తద్ధీం తద్ధీం తక థిమి తక ఛను తక థిమి తక ఛను తాం ధీం తోం నం తరగడతూ తరగడతూ తరగడతూ

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
2: మరొక నెంబర్ 2950-39.
1: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఆకాశవాణి. విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.
9: మన విద్యా విధానంలో కొన్ని దశాబ్దాలుగా చదవడం, రాయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో పలకడం నేర్పించిన తరువాత ఇక ఎక్కువ శాతం పరీక్షలు రీడింగ్ అండ్ రైటింగ్ పైనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్ బోర్డులో ప్రాక్టికల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. డిగ్రీలో కొన్ని క్రెడిట్స్ లాంగ్వేజ్ స్పీకింగ్, కమ్యూనికేషన్ పట్ల ఉన్నా అది టెక్నికల్ ఏరియాస్కి వచ్చేసరికి వైవా వరకే పరిమితం అవుతున్నాయి. కానీ విద్యార్థులు ఫైనల్ ఇంటర్వ్యూ సెలెక్షన్స్ అన్నీ వారి స్పీకింగ్ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది UPSC ఇంటర్వ్యూ అయినా ఇతర జాబ్స్ ఇంటర్వ్యూ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకర్ అవుతారు. భాష మాట్లాడగలగడం, ఎదుటివారిని ఎనలైజ్ చేస్తూ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడడం రెండూ ఎంతో ముఖ్యం. కాబట్టి విద్యార్థుల కెరియర్లో స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎంతో ప్రధానం. AI ప్రపంచంలో స్పీకింగ్ స్కిల్స్, దాని అవగాహన, నైపుణ్యాలు ఈనాటి విజయ పదంలో తెలుసుకుందాం.
10: ఈ స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ప్రపంచంలో మెసేజ్ యాప్స్, AI అసిస్టెంట్స్ తో ఇంకా మాట్లాడడం అనేది ప్రీవియస్ జనరేషన్స్ తో పోలిస్తే తగ్గిపోతుంది.

0: దీనివల్ల హెల్దీ డిస్కషన్స్ తగ్గుతున్నాయి. భవిష్యత్తు విషయ పరిజ్ఞానం ఉన్నవారికే కాదు, దాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలిగే వారికి. చాలా సందర్భాల్లో ఆలోచించి మాట్లాడు అని అనడం మనం వింటూనే ఉంటాం. పిచ్చాపాటి సంభాషణలు పక్కన పెడితే ఏ డిస్కషన్, డిబేట్, ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఒక ఆలోచన ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ముందు ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో ఫ్రేమ్ చేసుకోవాలి. అందుకే ఇంటర్వ్యూలో ఫిల్టర్ సెంటెన్స్లను ఉపయోగించి ఆ సమయంలో ఆలోచనను ఆర్గనైజ్ చేసుకుంటారు. లాంగ్వేజ్, థింకింగ్ రెండిటికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక కాన్సెప్ట్ అర్థమైందని అనుకున్నప్పుడు కానీ, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నప్పుడు కానీ మన నాలెడ్జ్లోని డెప్త్ తెలుస్తుంది. ఇది రీజనింగ్ మెమరీని స్ట్రాంగ్ చేస్తుంది. స్పీకింగ్ అనేది సోషల్ బీయింగ్స్ అయిన మనుషుల మెదడుకు ఒక వ్యాయామం లాగా. నోట్స్ చదవడం వల్ల నేర్చుకుంటాం, కానీ అదే నోట్స్ను మళ్లీ మళ్లీ రీకాల్ చేయడం గుర్తుంచుకోవడానికి అవసరం. దాంతోపాటు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. మెమరీ, థింకింగ్, ఎమోషనల్, టెక్నికల్ జార్గన్, లాజికల్ సీక్వెన్స్, స్పీకింగ్ అన్ని ఆస్పెక్ట్స్గా కవర్ అవుతున్నాయి. కొంతమంది టాప్ విద్యార్థులకు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్చుకుంటున్నామని అందుకే అంటారు.
1: సోషల్ మీడియాతో తమ ఆలోచనలను ఎంతో స్వేచ్ఛగా ఈ కాలంలో చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అంతే కంఫర్ట్ ఇన్ పర్సన్ డిస్కషన్లో ఉంటుందా? వన్ వే ఎక్స్ప్రెషన్ ఒపీనియన్ అవుతుంది, హెల్దీ డిస్కషన్ అవదు. ఇక్కడ మాట్లాడడం ఉంటుంది కానీ అది ప్రీ ప్లాంట్ స్క్రిప్ట్. ఇది సిచ్యువేషన్కు తగ్గట్టుగా మాట్లాడాల్సి వస్తే ఇంటర్వ్యూలు, బిజినెస్ మీటింగ్స్, క్లయింట్ మీటింగ్స్ ఇవి స్క్రిప్ట్ ప్రకారం వెళ్లవు. రియల్ టైం సంభాషణలు తక్కువ అవడం వల్ల జవాబు తెలిసినా చెప్పలేకపోవడం, అసలు ప్రశ్నలే అడగలేకపోవడం, ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్ అంటే భయపడడం జరుగుతుంది. నాలెడ్జ్ ఉండి కూడా చెప్పలేకపోవడంతో వచ్చే సమస్యే ఇది.
0: మాట్లాడడం ఒకటైతే ఇంగ్లీష్లో మాట్లాడగలగడం ఇంకోటి. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా కూడా నాన్ నేటివ్ స్పీకర్స్ అయిన మనం ప్రాక్టీస్తో ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవాలి. భయం వీడండి, సరిగ్గా మాట్లాడగలమో లేదో, ఇతరులు నవ్వుతారేమో అనే భయం వీడండి. ఆందోళన చెందినప్పుడు తప్పులు దొర్లుతాయి, అందువల్ల భయాన్ని అధిగమించాలి. మాట్లాడితేనే పదాల ఉచ్చారణ గమనించుకోగలం, పదాలు సరిగ్గా పలికిన తరువాతే వాక్యాలు అనర్గళంగా పలకగలం.
1: మాట్లాడవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అనే దాని గురించి ఆలోచించి సాధన చెయ్యండి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీ గురించి, మీ రెజ్యూమ్ గురించి అడుగుతారు. సహజంగా ప్రతిభావంతులైన వ్యక్తులు కూడా తమను తాము సిద్ధం చేసుకుంటారు. చాలా ప్రాక్టీస్ చెయ్యండి. దాన్ని సాధించడానికి మీరు మీ సమయం, శక్తిని పెట్టుబడిగా పెట్టాలి. టెక్నికల్ స్పీకింగ్, కాలేజ్ ప్రెజెంటేషన్, ఎలక్షన్ కాంపిటీషన్ వంటివి ఏవైనా సరే ముందు ప్రిపేర్ అవ్వాల్సిందే. అలాగే మన చుట్టూ తరచూ జరిగే సంభాషణలు ఏంటో గమనించండి, వాటితో ప్రాక్టీస్ చేయండి.
0: గుంపులో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అన్ని డైరెక్షన్లో వెళ్లొచ్చు, దానివల్ల మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి మొదట ఒకరితో మాట్లాడడం ప్రారంభించండి. అప్పుడు మీకు వారి స్పీడ్, స్పీకింగ్ స్టైల్ సులువుగా అర్థమవుతుంది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తప్పులుంటాయన్న భయం వీడి ప్రశాంతంగా మాట్లాడాలి. ఆంగ్లంలో సంభాషించడానికి ధైర్యం చేయలేకపోతే కనీసం సరైన ప్రశ్నలు వేసి ఎదురుగా ఉన్నవారితో మాట్లాడే అవకాశం ఇచ్చి వారిని మాట్లాడేలా చేస్తే అప్పుడు మీరు మెల్లిగా సంభాషణలో పాల్గొనవచ్చు, అలాగే మీ భయాన్ని వీడొచ్చు.
1: స్పీకింగ్లో పదాలతో పాటు మీ ముఖ కవలికలు కూడా ముఖ్యమే. అవి ఎన్నో మాటలు చెబుతాయి. భయం, బిడియం వీడి చిరునవ్వుతో సందర్భానుచితంగా మాట్లాడండి. ఆందోళన చెందినప్పుడు కొన్ని సందర్భాల్లో త్వరగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మీ స్పీడ్ గమనించుకోండి. మీరు మాట్లాడేది ఎదుటివారికి అర్థమవ్వడం ముఖ్యం. మీరు ఎంత గొప్ప పదజాలం ఉపయోగించారు, ఎంత పర్ఫెక్ట్గా గ్రామర్ ఉపయోగించారు అనేది ఆ తరువాతి అంశం.
0: ఏదైనా పుస్తకం లేదా న్యూస్ పేపర్ బయటికి చదవడం నేర్చుకోవాలి. నవలలలో చాలా పాత్రలు ఉంటే మీరు మీ స్నేహితులు కలిసి ఒక రోల్ ప్లే చేయండి. బిగ్గరగా చదవండి, పదాలు స్పష్టంగా పలకండి, స్పీడ్ గమనించండి, అందులోని ఎమోషన్స్ మీ మాటల్లో పలకాలి. మీరు బయటకు చదివేది మీరు వింటే మీకు అర్థమయ్యేలా చదవాలి. వాక్యాలు చదివేటప్పుడు పంక్చువేషన్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ఎక్కడ స్ట్రెస్ చేయాలో కూడా తెలుసుకోవాలి. మీకు సులువుగా ఉన్న రైటింగ్ స్టైల్స్తో ఉన్న పుస్తకాలను మొదట చదవడం మొదలు పెట్టాలి.
1: మీ ఇంగ్లీష్ టీచర్ లేదా ట్రైనర్ సలహాలు తీసుకుని స్పీకింగ్ స్కిల్స్ ని పెంచుకోండి. మిర్రర్ ముందు నిల్చుని రిహార్సల్ చేసుకోండి. అలా మాట్లాడడం వల్ల మీ చేతిలో ఉన్న నోట్స్పై దృష్టి ఉండదు. అలాగే మీ బాడీ లాంగ్వేజ్ ను గమనించుకోవచ్చు. గ్రేట్ స్పీకర్స్ కూడా ఇలాగే అద్దం ముందు సాధన చేస్తూ ఉంటారు. స్పీకింగ్లో మరీ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. మీ టోన్ వల్ల కొంచెం ఎదుటివారు సులువుగా అర్థం చేసుకోవచ్చు.
0: ఒక వాక్యంలో పదాల అమరిక వల్ల అర్థాలు మారుతూ ఉంటాయి, అందుకే గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో

0: మాట్లాడే ప్రయత్నం చేసేవారు మొదట టెన్సెస్ వంటి గ్రామర్ కాన్సెప్ట్స్ను నేర్చుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. చాలా సందర్భాల్లో మనం మనతో మాట్లాడుకుంటాం, ఆలోచిస్తుంటాం. అవి చాలా వరకు మాతృభాషలోనే ఆలోచిస్తాం. ఖాళీ సమయాల్లో మీరు ఆంగ్లంలో ఆలోచించే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల మీరు ఇంకా త్వరగా నేర్చుకోగలరు.
1: ఇంగ్లీష్ వార్తలు వినండి, ట్రావెల్ ఛానల్, హిస్టరీ ఛానల్, సైన్స్ షోలు వంటి వాటిలో విభిన్నమైన పదాలను ఉపయోగిస్తూ మాట్లాడతారు. వారి ఉచ్చరణను గమనించండి. ఇంగ్లీష్లో ఉండే పాడ్కాస్ట్ను వినండి. రీసెర్చ్ ద్వారా తెలిసిందేంటంటే, పాడ్కాస్ట్ విన్నప్పుడు మన మెదడు టీవీ చూస్తున్నప్పటికంటే ఎక్కువ షార్ప్గా పనిచేస్తుందట. నేటివ్ స్పీకర్స్ మాట్లాడినప్పుడు మీరు ఆ పదాలను స్ట్రెస్ చేసే ప్రయత్నం చేయండి.
0: మొబైల్లో వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఆడియో రికార్డింగ్ ద్వారా మీరు మాట్లాడిన విషయాన్ని రికార్డ్ చేసుకుని ఆ తర్వాత వినండి. మీరు ఎక్కడ ఇంకొంచెం మంచిగా చేయగలమా అనేది చూసుకోండి. మీ ఉచ్చారణ స్పీడ్ గమనించుకోవచ్చు. వీలైతే వీడియో రికార్డింగ్ కూడా చూడండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. మీ ముఖ కవళికలు ఆ మాటలకు అనుగుణంగా పలికితే బాగుంటుంది.
1: ఒక పదం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుసుకోవడానికి ఆన్లైన్ ఇంగ్లీష్ డిక్షనరీలు ఉపయోగించవచ్చు. పదం కింద ఇచ్చే ఫోనెటిక్ ట్రాన్స్ ప్రిస్క్రిప్షన్ చూసినా, స్పీకర్ బొమ్మని క్లిక్ చేసినా మీకు తెలుస్తుంది.
0: మీరు ఉపయోగించే పదాలు కరెక్టా కాదా అని చెప్పే రోబోటిక్ డివైసెస్ కూడా వస్తున్నాయి. మీకు కావాలనుకున్న కంటెంట్ని టెక్స్ట్ ప్రెజెంటేషన్స్ వంటివి ఆడియో వీడియో ఫైల్స్గా AI టూల్స్ను ఉపయోగించి నేర్చుకోవచ్చు.
1: చాట్ GPT వాయిస్ మోడ్ అంటే మొబైల్ యాప్లో ELSES స్పీక్, స్పీక్ AI ట్యూనర్, డ్యూయోలింగో అంటే మాట్లాడే ఎక్సర్సైజెస్లో పాటు విభిన్న విషయాలు వాస్తవిక సంభాషణలపై మాట్లాడే అభ్యాసం చేయవచ్చు. మీ ఉచ్చారణ స్పష్టతపై తక్షణ ఫీడ్బ్యాక్ పొందవచ్చు.
0: ఉచ్చారణలో తప్పులను సరిదిద్దుకోవడం కోసం ELSA స్పీక్ గూగుల్స్ రీడ్ ఎలాంగ్ ఉపయోగించవచ్చు. మీ ఉచ్చారణలో తప్పులను గుర్తించి ఎక్కడ ఏం తప్పు ఉన్నది చెప్పగలదు. సరైన ఉచ్చారణను మెల్లగా ప్లే చేసి వినిపిస్తుంది. స్వర తేడాలు పలకడంలో లోపాలు చూపిస్తుంది.
1: గ్రామర్ కరెక్షన్ కోసం గ్రామర్లీ, చాట్ GPT అంటే వాయిస్ లేదా టెక్స్ట్ ని ఉపయోగించుకోవచ్చు. ఆడిబుల్ వంటి యాప్స్ లో బుక్స్ వినండి.
0: స్థానికులు పలికిన మాటలను వెంటనే అనుకరించడం లాంటివి ప్రాక్టీస్ చేయండి. రోల్ ప్లే గురించి వినుంటారు. వీటికి కూడా AI టూల్స్ ఉపయోగించవచ్చు.
1: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఉన్న స్కిల్స్ కు డిమాండ్ ఎక్కువ. లాయర్ వాదించాలి, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డాక్టర్ పేషెంట్ కు ధైర్యం చెప్పాలి, ఇలా ఎన్నో. కాబట్టి స్పీకింగ్ స్కిల్స్ పై ఫోకస్ చేయండి. ఇదే ఈనాటి విజయ పదం.
2: మీరింత వరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంక శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఇప్పుడు ఒక చిత్రగీతం.
4: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్త గమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

0: మనీ చిత్రం నుంచి శ్రీమూర్తి పాడిన పాట విన్నారు.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
2: మా హాస్పిటల్ నందు
1: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
2: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
2: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం. నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ ప్రసంగం వింటారు.
1: తెలంగాణ నీటిపారుదల పితామహుడిగాను తెలంగాణ ఆర్డర్ కాటన్గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ హైదరాబాద్కు చెందిన ఇంజనీరు. అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించాడు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అలీ నవాజ్ జంగ్ బహదూర్ పుట్టినరోజైన జులై 11ను తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్లోని జలసౌదాలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ ప్రజలకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్గా పరిచితుడైన ఈయన అసలు పేరు అహ్మద్ అలీ. 1877 జులై 11న హైదరాబాదులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీర్ వాహిద్ అలీ హైదరాబాదు రాజ్యంలో భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు నియమించబడిన కార్యాలయం దఫ్తర్ ఏ ముల్కీలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుండేవారు. మీర్ అహ్మద్ అలీ హైదరాబాదు అబిడ్స్లోని

సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో మద్రాసు ఆలయాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అక్కడ ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత నిజాం కళాశాలలో చేరి 4 ఏండ్లు ఉన్నత విద్యను అభ్యసించాడు. 1896లో నిజాం ప్రభుత్వపు ఉపకార వేతనంతో ఇంగ్లాండ్లో ప్రఖ్యాతిగాంచిన కూపర్స్ హిల్లో ఉన్న రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్స్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన తరగతిలో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్షిప్లను అందుకున్నాడు. 1899లో ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి అదే సంవత్సరం హైదరాబాద్ ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజనీరుగా చేరాడు. 1913లో నిజాం ప్రభుత్వ ప్రజాపనులు టెలిఫోన్ శాఖల కార్యదర్శి అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరింగ్ అయ్యాడు. 1886లో ఈ పదవి సృష్టించిన తర్వాత చీఫ్ ఇంజనీర్ అయిన మొట్టమొదటి భారతీయుడు అలీ నవాజ్ జంగే. ఆ తర్వాత 1918లో చీఫ్ ఇంజనీర్ సెక్రటరీగా పదోన్నతి పొంది పదవి విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాదు ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. 1929లో ముంబై ప్రెసిడెన్సీ భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. 1929లో బొంబాయి ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఈయన్ను మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి సుక్కూరు బ్యారేజీ యొక్క ఆర్థిక సాంకేతిక అంశాలపై నివేదిక తయారు చేసేందుకు ఆహ్వానించింది. బొంబాయి ప్రభుత్వం ఈయన కృషికి తగు విధంగా గుర్తింపు ఇచ్చింది. ఆయన తెలంగాణ చరిత్రలో ప్రజలెన్నడూ మరవలేని నిర్మాణాలను చేపట్టారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, జూబ్లీ హాల్ తదితర ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చారు. 1908 మూసీ నది వరద తర్వాత మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంత్రణకు నివారణ చర్యలు సూచించేందుకు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాదుకు ఆహ్వానించాడు. హైదరాబాదు ఇచ్చేసిన విశ్వేశ్వరయ్యకు సహాయకారిగా ఉండేందుకు అప్పటి హైదరాబాదు పీడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ టిడి వెంకాజీ కూపర్ హిల్ విద్యార్థి అయిన అహ్మద్ అలీని విశ్వేశ్వరయ్యకు సిఫార్సును చేశాడు. అలీ నవాజ్ జంగ్ అప్పటికే ప్రజాపనుల శాఖలోని నీటిపారుదల విభాగానికి చీఫ్ ఇంజనీరుగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి కృషి ఫలితమే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల రూపకల్పన. ఈసీ నదిపైన హిమాయత్ సాగర్ను సిటి దలాల్ క్లెమెంట్ టి ముల్లింగ్స్ కట్టించగా, మూసీ నదిపైన ఉన్న ఉస్మాన్ సాగర్ చెరువు నిర్మాణం మాత్రం అలీ నవాజ్ జంగే స్వయంగా పర్యవేక్షించాడు. ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలను నియంత్రించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా సేవలందిస్తున్నాయి. హైదరాబాదులో పనిచేసిన సమయంలో అహ్మద్ అలీ అందించిన సహాయ సహకారాలకు విశ్వేశ్వరయ్య కొనియాడాడు. హైదరాబాదులో చీఫ్ ఇంజనీరుగా ఉన్న కాలంలో అలీ నవాజ్ జంగ్ అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా నిర్మింపజేశాడు. వీటితో పాటు నవాబ్ సాహెబ్ అనేక భవంతులు, గోదావరి, మంజీరా నదులు మీద పెద్ద వంతెనలతో పాటు అనేక వంతెనల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించాడు. టెలిఫోన్ సౌకర్యం జిల్లాలకు విస్తరింపచేయటం ఈయన చొరవతోనే జరిగింది. వైరా, పాలేరు, ఫతే నసహార్ ప్రాజెక్టులకు కూడా అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసి కట్టించినవే. అలీ నవాజ్ జంగ్ రూపకల్పనలో నిజాం సాగర్ ఆనకట్ట అత్యంత ఉన్నతమైనది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసి తన పర్యవేక్షణలు కట్టించాడు. మద్రాసు, హైదరాబాదు ప్రభుత్వాల మధ్య తుంగభద్ర, కృష్ణా నదీ జలాల పంపకం సమస్యను ఈయన పరిష్కరించాడు. అత్యంత క్లిష్టమైన ఈ సమస్యను ఈయన చాలా చాకచక్యంగా పరిష్కరించాడు. 1930లో మద్రాసు ప్రభుత్వం 50% నదీ జలాలను వాడుకునే హక్కును నిజాం ప్రభుత్వానికి అప్పగించింది. హైదరాబాదులో అత్యంత ప్రతిభావంతమైన ఇంజనీర్లలో ఒకడైన అలీ నవాజ్ జంగ్ పేరు మీద నిజామాబాద్లోని అలీసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేశారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రణాళికా సంఘం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ ప్రణాళికా సంఘం సాగునీరు, నదుల మళ్లింపు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘానికి అలీ నవాజ్ జంగ్ అధ్యక్షుడిగా నియమితులు కావడం

0: ఆయన ప్రతిభకు నిదర్శనం. అలీ నవాజ్జంగ్ నేతృత్వంలోని ఉపసంఘం నదీ జలాల వినియోగంపై, తాగునీటి పథకాలపై, జల విద్యుత్ పథకాలపై, వరద నియంత్రణ పథకాలపై, జల రవాణా పథకాలపై, కాలువలు, చిన్న నీటి చెరువుల నిర్మాణాలపై సమగ్రమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి. మొదటిది భారతదేశంలో సాగునీటి పథకాల నిర్మాణం, రెండవది నదుల మళ్లింపు వరద నియంత్రణ పథకాలు, మూడవది జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం. 1944లో మహమ్మద్ అలీ జిన్నా ఏర్పడిన అఖిల భారత ముస్లిం లీగ్ ప్రణాళికా సంఘానికి అలీ నవాజ్ జంగ్ను అధ్యక్షుడిగా నియమించాడు. అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టులు నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్ట్, ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్, పాలేరు ప్రాజెక్ట్, కరీంనగర్ జిల్లాలో ఎగువ మానేరు డ్యాం, మహబూబ్ నగర్ జిల్లాలో రాయపల్లి, దిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, హైదరాబాదులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు, నల్గొండలో మూసీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, మెదక్ జిల్లాలో ఘనాపూర్ ప్రాజెక్ట్, చారిత్రక భవనాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, పబ్లిక్ గార్డెన్ జూబ్లీ హాల్, అబ్దుల్గంజ్లోనే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మెహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్ సివిల్ ఆసుపత్రి, యునానీ ఆసుపత్రి. అలీ నవాజ్ జంగ్ 1949 డిసెంబర్ 6న హైదరాబాదులో మరణించాడు. ఈయన అంతిమయాత్రకు అనేక మంది ప్రముఖులతో పాటు నిజాం నవాబ్ కూడా హాజరయ్యాడు. తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత ఇంజనీర్లకు 2015 నుండి నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మీరింతవరకు తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ ప్రసంగం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఈ మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం

ఈ మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా నచ్చిన చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టిడి కోడ్ నెంబర్, 2950038, మరొక నెంబర్ 2950039.

పాలీ హౌస్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం, అనంతరం దూడల పోషణలో మెలకువలు, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ వారు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 100 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాలు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, 10+2 మాధ్యమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ ఈఏపి సెట్ 2026లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ ఈఏపి సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ 11 జూలై 2026. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ 14 జూలై 2026. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://nims.edu.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://nims.edu.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవడానికి ఆఖరు తేదీ 11 జూలై 2026. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ 14 జూలై 2026. మరొక ప్రకటన. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 5 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 50 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాలు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, 10+2 మాధ్యమంలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే వొకేషనల్ ఫిజియోథెరపీతో పాటు బ్రిడ్జ్ కోర్సు తప్పకుండా చేసి ఉండాలి. తెలంగాణ ఈఏపి సెట్ 2026లో అర్హత కలిగి ఉండాలి. వయస్సు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ ఈఏపి సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 11 జూలై 2026. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 14 జూలై 2026. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://nims.edu.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://nims.edu.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ 11 జూలై 2026. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 14 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా 100% లవ్ చిత్రం నుంచి హరిణి పాడిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయాచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

కిన్నెర్లహర్లో ఇప్పుడు వినండి జై సంతోష్ మాత చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాట. మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ కుటుంబ సభ్యులు, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్, సాయి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కిన్నెర లహర్లో ఇప్పుడు వినండి అగ్ని పరీక్ష సినిమా నుండి పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు. కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, సంపత్ కుమార్, లక్ష్మి, రామచందర్, సన, హజీరా, రాజ్ కుమార్, సంజయరాణి, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, ఐశ్వర్య, చిన్ని, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, మిత్రబృందం, వీరందరి కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: సుందరకాండ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: సుబ్బరాజు.
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజా
3: వచ్చాగా,
0: బాకీజా
3: ఆయే

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు సత్బాయి సత్యభామా.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు.
1: మీ మాటలు మా పాటలు.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

కిన్నెర్ లెహర్లో ఇప్పుడు వినండి రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచి కేజే ఏస్తాస్ పాడిన పాట. వినిపించమంటూ కోరుతున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, పృథ్వీచంద్ర, ఎంఎం కీరవాణి, సాహితీ చాగంటి, హరిక నారాయణ్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధపాసి, బబపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటపురన్పాసి, ఎండి షాకీర్, షెహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నెర లహరిలో ఇప్పుడు వినండి. చెన్నకేశవరెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారుబైన శ్రీనివాసరావు, పద్మ, రామమూర్తి, స్వరూప, నరేష్, హర్షిత్, జోషిక, అర్జున్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, బాదవత్, లింగయ్య, సావిత్రి, ఇంకా కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీకృష్ణ, ఇందు, దక్షశ్రీ, దృశ్యశ్రీ, కృష్ణ కౌశిక్, స్వప్న, నయాన్స్రామ్ వీరంతా కోరుతున్నారు చెన్నకేశవరెడ్డి చిత్రం నుంచి ఈ పాట.

0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
1: మా హాస్పిటల్ నందు
0: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: డాక్టర్ AR కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
0: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
1: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
2: కిన్నెర్ లహర్లో ఇప్పుడు వినండి ముత్యమంత ముద్దు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం S. జానకి పాడిన పాట వినిపించమంటూ కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట.

0: கான மொட்டிமலா
1: சைபால்
0: கஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: కోలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, సాయి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఇల్లెందు కాలరీస్ కళాసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి, అనూష, కుమారస్వామి, సరోజ, ఉమా శంకర్, రజిత, శ్రీనివాస్ యాదవ్, కవిత, జుగల్ కిషోర్, మురళీధర్, నరహరి నాయక్, రామచందర్, వెంకటరాజం, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం ధర్మతేజ చిత్రం నుంచి ఈ పాట.

0: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కిన్నెర్లు హరి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ స్టూడియోస్ వారి యువరాజు చిత్రంలోని పాటలు వింటారు. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ స్టూడియోస్ వారి యువరాజు చిత్రంలోని పాటలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్ర గానం శీర్షికన అన్నపూర్ణ స్టూడియోస్ వారి యువరాజు చిత్రంలోని పాటలు వింటున్నారు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. పాలిహౌస్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం, అనంతరం దూడల పోషణలో మెళుకువలు, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో.

ఈరోజు మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధి

ఈరోజు మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట. శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి నచ్చిన చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టీటీ కోడ్ నెంబర్, 2950038, మరొక నెంబర్ 2950039.

ఆత్మబంధు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి నిరీక్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజా బృందం పాడిన పాట.

చినరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి చంటి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు.

సెవెన్త్ సెన్స్ చిత్రం నుంచి విజయప్రకాష్, కార్తీక్, రీటా, శాలిని పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి మిస్టర్ రోమియో చిత్రం నుంచి మలేషియా వాసుదేవన్, వందేమాతరం శ్రీనివాస్ బృందం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేడియో కార్యక్రమాలు వినిపిస్తున్న రేడియో నేస్తం శ్వేతమాధురి. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి, బృందం ఆలపించిన పాట.

మతమును పూడ్చేది వీళ్ళు, అచ్చరితలు మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళేలో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాళ్ళు. వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ

మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, కద్దులేదిలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారా

మనుషుల్ని మనల్నేస్తాలు మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులి మన నేస్తారు మనసులి మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించగా వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Australia Sports Collaboration Roadmap. Prime Minister Narendra Modi will reach Auckland today on a two-day visit to New Zealand on the third and last leg of his three-nation visit. Mr. Modi will hold talks with his New Zealand counterpart Christopher Luxon. Both leaders will review the entire gamut of the bilateral relationship, which has seen significant progress in the last 2 years, especially in the areas of trade and commerce and defence. The visit to New Zealand will be the first visit by an Indian Prime Minister in 40 years. Mr. Modi will also interact with prominent business and sports personalities. Maharashtra Chief Minister Devendra Fadnavis has announced the formation of a seven-member committee headed by retired Supreme Court Justice Ranjana Desai to draft a uniform civil code for the state. The Chief Minister said the directive principles of state policy in the Constitution of India call upon every state to consider implementing a uniform civil code. He said that in line with this provision, the state government had announced during the 2026 budget session that a committee would be set up to implement the Uniform Civil Code. The committee will submit its report to the state government within the next 6 months. Former Iranian Supreme Leader Ayatollah Ali Khamenei has been laid to rest at the Imam Reza Shrine in Mashhad as thousands of supporters gathered to pay their final farewell. His eldest son, Sayyid Mustafa Khamenei, performed the ritual prayers. Ayatollah Ali Khamenei was killed in U.S.-Israeli strikes on the 28th of February this year, triggering a widespread conflict across the West Asia region. The India Meteorological Department has issued a red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall in Uttarakhand today, while in some parts of Arunachal Pradesh, Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal, Sikkim and Uttar Pradesh, heavy to very heavy rainfall is expected today. Meanwhile, several areas of the national capital are witnessing very light to light rainfall since this morning. The Met Department has issued a yellow alert for light to moderate rainfall over the national capital today. In the FIFA World Cup, France stormed into the semi-finals after defeating Morocco 2-0 in the first quarter-final in Boston, USA. The teams were goalless at half-time, but France took control in the second half with Kylian Mbappe scoring in the 60th minute and Ousmane Dembele doubling the lead in the 66th minute. In the second quarter-final tonight, Spain will face Belgium. In men's cricket, hosts England defeated India by 9 wickets in the 4th T20 International at the County Ground in Bristol last night. India's women's cricket team will create history today when they play the first match at the iconic Lord's Cricket Ground in London against England. It will be the first ever women's test to be held at Lord's. Led by Harmanpreet Kaur, India will look to make the occasion memorable in this historic encounter. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో నిషిత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: Anubhav Institute of Technology for Women's An Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు

0: మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఆర్ దూసరా యహ్ ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్

0: केवल एक खेल नहीं लेकिन एक साझा जुनून है। लेकिन आज यहाँ कोई लास्ट ओवर फिनिश का प्रेशर नहीं है, आज यहाँ केवल खेल की खुशी है, हमारी मित्रता की गर्मजोशी है और फ्यूचर चैंपियंस की एनर्जी है।
1: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి

2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాల పరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో
బ్రస్సెల్స్ సందర్శిస్తారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్ లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో
2: జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం.
3: సామాజిక శాస్త్రంలోనూ జీవశాస్త్రంలోనూ జనాభా అంటే పాపులేషన్ అన్న పదాన్ని ఒక జాతికి అంటే స్పెసీస్కి చెందిన జీవుల సంఖ్యను చెప్పటానికి వాడతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ ఇతర విజ్ఞాన శాస్త్రాలలోనూ సముదాయం అన్న అర్థంలో కూడా వాడతారు. నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం ఎటికాలజీ లేదా జనాభా జీవావరణ శాస్త్రం పాపులేషన్ బయాలజీ అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజశీలం పాపులేషన్ డైనమిక్స్. జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవన విధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబ నియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాల నుండి సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి అధ్యయనం చేస్తాయి.
4: జనాభాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్థ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలు ఉన్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్థ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువ ఉన్నప్పుడే ఆ జనాభా పరిమాణం పెరుగుతుంది. జనాభాలోని జీన్ పూల్ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి. ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘనసాంద్రతలో నివసించే జీవుల సంఖ్యను జనసాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. జీవసామర్థ్యం అనుకూలమైన పరిస్థితిలో నివసించే జనాభా జీవసామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండటం, పరభక్షక జీవుల ప్రమాదం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవి చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవసామర్థ్యం అంటారు. వయోవ్యాప్తి జనాభా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలో 3 గ్రూపులు ఉంటాయనవచ్చు. 1, ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం. 2, ప్రత్యుత్పత్తి వయో సమూహం. 3, ప్రత్యుత్పత్తి పరవయో సమూహం. ఈ 3 సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ 3 సమూహాలు సమానంగా ఉంటాయి. భారశక్తి ఒక ఆవాసం భరించగల గరిష్ట స్థాయి జనాభాను ఆ ప్రదేశం యొక్క భారశక్తి అంటారు.

0: 2006 ఫిబ్రవరి 25 నాటికి ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు చేరుకుంది. 2012 నాటికి భూమి మీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి వారు అక్టోబర్ 12, 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు అయిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు దాటింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు అవుతుందని ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారి అంచనా. గడిచిన 50 సంవత్సరాలలోనూ ముఖ్యంగా 1960-1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలన, ఆహారోత్పత్తి పెరిగినందువలన ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40%, ఆఫ్రికాలో 12%, యూరోప్ దేశాల్లో 11%, ఉత్తర అమెరికాలో 8%, దక్షిణ అమెరికాలో 5.3%, ఆస్ట్రేలియాలో 0.3% ప్రజలు జీవిస్తున్నారు.
1: ఇక జనాభా తరుగుదల విషయానికి వస్తే, ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్ద ఎత్తున జరిగే వలసలు, రోగాలు, కరువు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాల వలన జనాభా తరగవచ్చును. గత కాలంలో ప్లేగు, కలరా వంటి వ్యాధుల వలన ఒక్కో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు వెళ్లడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే అధిక జనాభా లేదా అల్ప జనాభా అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు, ఎందరూ జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక కొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం. బిడ్డలను కంటే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. జపాన్ అయితే నెలకి 5,000 రూపాయల చొప్పున 12 ఏళ్ల వయసు వచ్చేదాకా ఇస్తుంది. సింగపూర్ బేబీ బోనస్ మొదటి బిడ్డకైనా రెండో బిడ్డకైనా 4,000, మూడు లేదా నాలుగో బిడ్డ సంతానమైతే $6,000. బిడ్డ పేర బ్యాంకుల్లో $18,000 డిపాజిట్ చేస్తారు. ఇక రష్యా రెండో బిడ్డకి 2.5 లక్షల రూబుళ్లు అంటే 370,000 రూపాయలన్నమాట. బిడ్డకు 3-7 వచ్చిన తర్వాతే ఇస్తారు. జర్మనీ తండ్రికి కూడా 7 సెలవులు, 75% జీతం. ఫ్రాన్స్ విషయానికొస్తే బిడ్డ పుట్టినప్పుడు $1,000, బిడ్డకి 3 ఏళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక స్పెయిన్ దేశంలో పన్నుల నుండి నెలకి $400 సంవత్సరం పాటు మినహాయింపు ఇస్తున్నారు. ఇంకా ప్రజా రవాణాలో కూడా రాయితీ ఉంటుంది.

జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాల కోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాలను రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి, సాంద్రత పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి. రెండవది సాంద్రత స్వతంత్ర కారకాలు. వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు, ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహించబడే జనాభా నియంత్రణకు, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకునే నియంత్రణకు భేదాన్ని గమనించవలసి ఉంటుంది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకునే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా ప్రస్తావించబడే ఆన్స్లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తగ్గడానికి మూడు మౌలికమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, సంతానోత్పత్తి కేవలం యాదృచ్ఛికం లేదా భగవదనుగ్రహం కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉందని గ్రహించడం. రెండవది, పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయం.

0: పడడం. మూడవది, నియంత్రణకు అవసరమైన విధానాల గురించి మరింత అవగాహన. కేవలం ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును, బిడ్డకు బిడ్డకు మధ్య ఎక్కువ కాలం ఆగవచ్చు, అసలు బిడ్డలను కనకపోవచ్చు. స్త్రీల విద్య, ఆర్థిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు. వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది. ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కర్లేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.
1: జనాభా నియంత్రణకు అధిక వయస్సు పెళ్లిళ్లే సమర్థనీయం అన్నారు. 30 నుండి 31 ఏళ్లకు వివాహం చేసుకునేవారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అధిక జనాభాతో వనరులు నానాటికి తగ్గిపోతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నారు. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ది మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. భవిష్యత్తులో యుద్దాలు ఉన్నవారికి లేనివారికి మధ్య జరుగుతాయి. నక్సలిజం ఇందుకు ఒక ఉదాహరణ అన్నారు గులాం నబీ ఆజాద్. ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది. ఏటా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమి మీద సుమారు 100 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి పౌష్టికాహారం లభించడం లేదు. ఏటా 1 కోటి మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 683 కోట్లు. ప్రపంచంలో ప్రతి సెకనుకు 5 పుడుతుంటే 2 చనిపోతున్నారు. అంటే సెకనుకు 3 చొప్పున జనాభా పెరుగుతోంది. ప్రతి 40 ఏళ్లకి జనాభా రెట్టింపు అవుతోంది. వీరిలో 60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకు పైగా ఉంటుందట. 2008లో దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970లో ఒక్కరు చాలు అన్న నినాదాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది. అత్యధిక జనాభా గల దేశాల్లో 2050 నాటికి భారత్ చైనాల తర్వాత అమెరికా 3 స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది.

0: భారతదేశం చైనా తర్వాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనేవి మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా. భారతదేశం యొక్క అక్షరాస్యత 64.8%. ఇందులో మహిళా అక్షరాస్యత 53.7%. ప్రతి 1,000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు.
1: ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, కాన్పూర్, సూరత్ గత 100 ఏళ్లలో దేశ జనాభా 5 రెట్లు పెరిగింది. 2050 కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా. 13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్లలోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయి. పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9% ఉండగా పట్టణాల్లో 31.2% ఉంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువ. దక్షిణాదిలో కూలీల కొరత వలన వలస పెరుగుతోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, విడాకులు, పెళ్లికి ముందు కలిసి ఉండడం పెరిగాయి. కుటుంబ నియంత్రణకు లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.

0: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా 4వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 5వ స్థానంలో ఉంది. 2009 మార్చి 1 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41%. 1991-2001 మధ్యకాలంలో రాష్ట్ర జనాభా 14.5% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే దేశ జనాభా పెరుగుదల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదల చాలా తక్కువ. దేశ జనసాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 933 స్త్రీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది పురుషులకు 978 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19%, షెడ్యూల్డ్ జాతుల వారు 6.59%. భారతదేశం యొక్క అక్షరాస్యత 64.84%తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది. ప్రస్తుత చైనా జనాభా మన దేశ జనాభా కంటే ఎక్కువ, కాని భవిష్యత్తులో చైనా కంటే మన దేశ జనాభా ఎక్కువ అవుతుందని ఒక అంచనా.
1: గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో దేశంలో జనాభా పెరుగుదల 2.5% తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది. సంఖ్యాపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్ తొలిస్థానంలో ఉంటే లక్షద్వీప్ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14%, మహిళల్లో అయితే 53.67% నుండి 65.46% ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58% తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91%తో ఇది మొదటి స్థానంలో ఉంది. జనాభాలో పురుష స్త్రీ నిష్పత్తి మాత్రం 1000:9 ఉంది.

0: పర్యావరణ సంరక్షణ, నీటి కొరత వంటి సమస్యలతో ప్రజలు ఎదుర్కొనే కష్టాల గురించి ప్రభుత్వం కూడా ఈ ప్రాథమిక సమస్య అయిన జనాభా గురించి ఆలోచించడం లేదు. 20వ శతాబ్దం మొదటి ప్రపంచ జనాభా 160 కోట్లు. ఒక శతాబ్దం తర్వాత 720 కోట్ల జనాభా 2050 నాటికి 960 కోట్ల జనాభా అవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం బాధ్యతారహితమైన పునరుత్పత్తి. భారతదేశంలో 1947వ సంవత్సరంలో మన జనాభా 33 కోట్లు, ఇవాళ 120 కోట్లు. ఎన్ని చెట్లు పెంచినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎటువంటి సాంకేతికతను తెచ్చినా జనాభా నియంత్రణ లేనిదే పరిష్కారం లేదు. మన దేశంలో ప్రస్తుతం 60% జనాభా భూమిని సేద్యం చేస్తున్నారు. కేవలం 12 కోట్ల మందికి తిండి పెట్టేందుకు మన రైతులు అరకొర మౌలిక వసతులతో 100 కోట్లకు పైగా జనాభాకు ఆహారాన్ని పండిస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయమైన విషయం. కానీ ఎవరైతే మనందరి కోసం ఆహారం, మనం తినే వరి, గోధుమలు పండిస్తున్నారో వారి పిల్లలు కడుపు నిండా ఆహారం తినలేకపోతున్నారు. ఇది ఎందువల్ల అంటే, కొంచెం భూమితో ఎంత జనాభాను పోషించగలం అని నిర్ణయించే బాధ్యత ఎవ్వరూ తీసుకోవడం లేదు. ఈ విధానం అదుపులేని జనాభాను ఖచ్చితంగా పోషించలేదు.
1: జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, కాని ఇలాంటివి బలవంతంగా చేయడం ప్రజాస్వామ్యంలో కుదరదు. ఇది కేవలం ప్రచారం వల్ల, ప్రజలలో అవగాహన తీసుకురావడం వల్లనే జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఆలోచనను ముందుకు తీసుకురావాలి. జనాభా నియంత్రణ చేయకుండా పర్యావరణ, భూమి లేదా నీరు పరిరక్షణ గురించి మాట్లాడడం వల్ల ఏమీ జరగదు.

0: సైన్స్ సాంకేతికత ప్రతి మనిషిని అతిగా క్రియాశీలకంగా మార్చింది. మానవుని యొక్క క్రియాశీలతను ఆపలేము. అలా చేస్తే మానవాళి ఆకాంక్షలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. మనము కేవలం జనాభాను నియంత్రించడం మాత్రమే చేయగలం.
1: కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రపంచంలోనే తొలిసారిగా జాతీయ కార్యక్రమం తీసుకొచ్చిన దేశం మనది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా జనాభాను స్థిరీకరించేలా జననాలను తగ్గించాలనే లక్ష్యంతో 1952లోనే జాతీయ కార్యక్రమంపై దృష్టి పెట్టారు. కాకపోతే అత్యవసర పరిస్థితుల తర్వాత బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలపై ప్రతికూల ప్రజాస్పందన పర్యవసానంగా జనాభా అంశం అటకెక్కింది. జనాభా నియంత్రణపై ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల తాజా నిర్ణయాలతో దేశంలో జనాభా నియంత్రణ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ జనాభా విధానం 2021-30 ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. యూపీ న్యాయ కమిషనర్ రూపొందించిన జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ ముసాయిదా ఇద్దరు సంతానంతో సరిపెట్టుకునే దంపతులకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభా పరిమితులకు సంబంధించిన చట్ట నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇలాంటి చట్టాలు నిజంగా ప్రభావం చూపగలిగితే కొన్ని రాష్ట్రాల్లో అధిక సంతాన సాఫల్య రేటు ఎందుకుందనే సందేహం తలెత్తక మానదు.

0: మీరింతవరకు జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఇప్పుడు ప్రకటనలు ఉంటారు.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలే.
3: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
3: మరైతే సరైన నంబర్
2: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు,
3: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. తదుపరి 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కాగా, 1:50 ఉర్దూలో వార్తలు, అనంతరం 2:00 మిడ్ డే న్యూస్, తదుపరి 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం కాగా, ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పాల్గొనబోయే రైతు ఆశీర్వాద సభకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభాస్థలిని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్ తదితరులు పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
1: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక్కలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం.
0: మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు ఆయన ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కావడం చారిత్రాత్మకమన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని చెప్పారు. ఆధునిక శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్, శుద్ధి యూనిట్లు, కస్టమ్స్ సదుపాయాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. తాడిచెర్ల 2లో 434 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైని బ్లాక్లో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణికి దీర్ఘకాలిక ఇంధన భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ 2 గనుల ద్వారా రాబోయే దశాబ్దాల్లో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్, 3,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సింగరేణికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల పనితీరును ఈ రోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయనున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక అధికారులు నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీలు చేస్తామని, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు వైద్య సేవలు బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా బస్తీ దవాఖానాలు సందర్శించి సేవల మెరుగుదలకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వోద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేసి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదలయ్యాయి.

0: ఉండగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ వాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సోమోటోగా విచారణ చేపట్టింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11 తేదీకి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీసుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
1: స్పోర్ట్స్ తో కూడా చాలా వరకు సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. మన ఫిట్నెస్ తోనే మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్ తో డిసిప్లిన్ లైఫ్ వస్తుంది.
0: చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తెలియజేసింది. చెక్ బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రజీ ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి తెలియజేశారు. ఆగస్టు 6 తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి ఇస్లాం నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించగా 20 గాయపడ్డారు. మహారాష్టలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి వద్ద ఉంటూ వ్యవసాయ పనులకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితి కపన్ సూచించారు. ఎవరినైనా కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారం, అవమానకరమైన వ్యాఖ్యలు, విద్వేషాలు అందించగొట్టే సందేశాల ప్రచారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ 19వ ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ

0: కథకాధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ నెల 19లోగా ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత, దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలియజేశారు. సింగరేణి పెండింగ్లో ఉన్న పీఆర్సీ పే రివిజన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు రక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఈ రోజు కార్యక్రమంలో మనతో ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు ఉన్నారు. మరి ఈ రోజు కార్యక్రమంకి మేడం కి స్వాగతం.
2: నమస్తే అండి.
1: అలాగే మా స్టూడియోకి కూడా మీకు వెల్కమ్ మేడం.
2: ధన్యవాదాలు
1: మేడం. మరి గిరిజన సాహిత్యం గురించి వర్క్ చేస్తున్నారు, అలాగే ఎంతో మంది పిల్లల్ని సాహిత్యము సంస్కృతి మర్చిపోకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతో కృషి చేస్తున్నారు మేడం.
2: అవును.
1: మరి ముందుగా మీ చిన్నతనం గురించి తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఎక్కడ చదువుకున్నారు?
2: మాది మారుమూల గ్రామము, నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర భల్లునాయక్ తండా. మిర్యాలగూడకి ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ తండాలో పుట్టి పెరిగాను నేను. ప్రాథమిక పాఠశాల అక్కడే, 1-5 వరకు అక్కడే చదువుకున్నాను. ఖాన్గీబడిలో గవర్నమెంట్ స్కూల్ లేదు మా దగ్గర, అందుకని ఇంకా ఒక టీచర్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట.
1: సింగిల్ టీచర్?
2: సింగిల్ టీచర్ అంటే వాళ్ళకి ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు కదా, పంటకి ఇంత అని ఇస్తారనమాట, ఒక బస్తా ఒడ్లు అట్లా.
1: అంటే కమ్యూనిటీ డ్రివెన్, కమ్యూనిటీనే వాళ్ళకి.
2: గవర్నమెంట్ స్కూల్ లేదు కదా, అంటే నేను పుట్టక ముందు ఉండేది మా తండాలో, కానీ తర్వాత అది వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. ఇక మా కోసం స్కూల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మా అన్నయ్యని, మా అక్క కూతుర్ని, మా చెల్లెని అందరినీ ఒకేసారి అప్పుడు ఖాన్గీబడిలో జాయిన్ చేశారనమాట.
1: మేడం, మరి అప్పట్లో విద్య పట్ల చాలా అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని కమ్యూనిటీ లెవెల్లో అలాగా ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.

0: అవును, అసలు విద్య పట్ల మా నాన్నకి చాలా అవగాహన ఉండేది, ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అందుకనే మా నాన్నగారు బతికున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ని తీసుకొచ్చారు మా తండలోకి. ఒక 7-8 తండాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినాం అన్నమాట, అక్కడ స్కూల్ లేకుండే.
1: ఓకే మేడం, మరి చిన్నప్పుడు చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించడం అది ఇంకొక టాస్క్. మరి మీ చిన్నప్పుడు మీ చదువు పట్ల ప్రోత్సాహం కుటుంబం తరపు నుంచి ఎలా ఉండేది? మీరు ఇప్పుడే చెప్పారు మీ తండ్రి గారి గురించి.
0: అంటే నాకు చిన్నతనంలోనే అంటే నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాన్నగారు పోయారు. ఇంకా కుటుంబ బాధ్యతలన్నీ అమ్మ మీదని. మేము 7 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములు. స్కూల్స్ లేకపోయినా కూడా చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ పనికి పోతారు, ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉండే ఏం చేస్తారు అన్నట్టుగా అక్కడ ఒక టీచర్ వస్తే స్కూల్కి పంపించారు. ఆ తర్వాత కూడా అమ్మ ప్రోత్సాహం. మా పెద్దక్క ఇంట్లోనే ఉండేది, మా పెద్దక్క ఇల్లరీకం అంటారు కదా, అట్లా మా పెద్దక్క ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా ఒక కూతురు ఉండేది. మమ్మల్ని ఇద్దరిని, ఇంకా నాకు ఆమె తోడు, ఆమెకి నేను తోడు అన్నట్టుగా ఆడపిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేవాళ్ళు అనమాట. అట్లా కుటుంబ ప్రోత్సాహం ఉంది కాబట్టి నేను చదవగలిగాను, లేకపోతే చదవకపోయేదాన్ని. అప్పు కూలి నాలి చేసుకోవడము, అప్పటికప్పుడు ఈ తల్లిదండ్రుల వెంట పోతే పిల్లలు ఎంతో అంత కూలి డబ్బులు వస్తాయి, వాళ్ళ బతుకు గడుస్తుంది, బతుకు జీవనం. ఇక అట్లా ఆలోచించేవాళ్ళు చాలామంది. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పంపించలేదు, మొట్టమొదటిసారిగా మేమే వెళ్ళామనుకోండి.
1: అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు.
0: 100%
1: గిరిజనులకి మామూలుగా వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష వేరుంటుంది. స్కూల్లో టీచర్లు వచ్చినప్పుడు టీచర్లకి ఈ భాష అర్థం కాదు, టీచర్లు మాట్లాడే భాషలో ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ లెసన్లు చెప్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉండేదా?
0: చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తండాలో వాళ్ళ గిరిజన సమూహం తప్ప ఇంకా వేరే కులాల వాళ్ళు, బంజారేతరులు, గిరిజనేతరులు ఉండరు. అట్లాంటప్పుడు ఇతర భాషలు వచ్చే అవకాశమే లేదు. అయితే ఆ టీచర్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళంటే వాళ్ళు కూడా మా భాష నేర్చుకున్నారు, బంజార భాషనే. నా అదృష్టం అనుకోవాలి. ఆ భాషని నేర్చుకొని వాళ్ళు భాషలో బోధించేవాళ్ళు.
1: ఓకే, ఆ టీచర్లని మొక్కలు.
0: టీచర్ నిజం, అదే నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. ప్రసాద్ గారు, సువార్త అని వాళ్ళిద్దరు నాకు టీచర్లు అనమాట.
1: మేడం, మరి బాల్యం అంటే చదువు సంధ్యలోకి ఎత్తైతే ఆట పాటలు, ఫ్రెండ్స్, చిన్న చిన్న చిలిపి పనులు అలాంటివి చాలా ఉంటాయి. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు చేసిన ఎంజాయ్మెంట్ ఏమన్నా గుర్తుందా మీకు?
0: చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మధుర జ్ఞాపకాలు. అవన్నీ కూడా నేను 1వ తరగతి 2వ తరగతి వరకు ఆ తండాలోనే ఉండి చదువుకున్నాను. కానీ 3-4 తరగతులు వేరే తండాకు వెళ్ళాను. అదొక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తండాకి రోడ్డు రవాణా సౌకర్యం లేదు. అంటే వ్యవసాయ భూములు, మడికట్లు ఉంటాయి కదా, వాటి మీద నుంచే వెళ్ళేవాళ్ళం అన్నమాట స్కూల్కి. అప్పుడు ఇంకా మిగతా తండాల విద్యార్థులు కలవడము. ఇంకొకటి, మా తండా వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని చెట్లు, సెలయేర్లు, ఎండాకాలం వస్తే ఈత కొట్టడము, నాకు బాగా స్విమ్మింగ్ వచ్చు. పెద్ద పెద్ద చెట్ల మీద నుంచి బావిలోకి దూకగలను నేను. చెట్టు మీద నుంచి దూకి లోపల నుంచి మట్టి కూడా బయటికి తీసుకొచ్చేదాన్ని అనమాట, అంత లోతుగా వెళ్ళి. ఇట్లాంటివన్నీ చాలా చేసేవాళ్ళం. ఈత పండ్లు కోసుకొని రావడము, నేరేడు పండ్లు, సీమసింతకాయలు చెట్లెక్కి అవి కోయడము, ఇట్లాంటివి చాలా పనులు. అంటే ఆటలు పాటలు ఇవన్నీ ఆనందమే వేరు.
1: సింపుల్గా చెప్పాలంటే మేడం, బాల్యం ఎలా ఉండాలో అలా ఉండింది మీ బాల్యం.
0: నిజం నిజం.
1: ఇప్పుడు మీ పై చదువుల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ వివాహం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మీ వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత మీరు చదువు ఎలా కొనసాగించారు?
0: వివాహం అంటే నా 7వ 8వ తరగతి నుంచే వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా ప్రాంతాలలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ మా కమ్యూనిటీలలో. అయితే ఆ పెళ్లి గురించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా. 10th దాకా లాక్కొని వచ్చిన, ఆ తర్వాత ఇక తప్ప

0: లేదు, అప్పుడే 10th లో ఉన్నప్పుడే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి వివాహం చేసుకున్నాం. అంటే అప్పటికి ఎందుకు అని అంటే, మా తండాలో ఉన్న పిల్లలు నాకంటే చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా అనమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఏం పని ఉంటుంది, మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, ఇంకా చెయ్యరా అని అందరూ అడగడము. ఇక అమ్మకు కూడా బాధ్యత కదా, సరే అని సంబంధం వచ్చింది చేసి. మా వారు ధనంజయ వాళ్ళది దగ్గరే, మాకు దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ విలేజ్ తండ అనమాట. ఇక ఆయన కూడా అప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే మా వివాహం అయింది. అప్పుడు అమ్మ ఇన్ని రోజుల నుంచి పోస్ట్పోన్ చేసి వచ్చాను కదా, ఈమెకు చదువు అంటే చాలా శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మరి ఆమెను కాదనడం ఎందుకని మా వారితోని ఒక మాట తీసుకున్నారనమాట. నాయనా, నేను చుట్టుపక్కల వాళ్ళ మాటలు భరించలేక ఈ అమ్మాయి పెళ్లి చేస్తున్నాను, లేకపోతే ఆమె చదువుని కొనసాగించే వాళ్ళము, నువ్వు వీలైతే ఈమె చదువును కొనసాగించు అని చెప్పేసి మా వారి దగ్గర నుంచి మాట తీసుకున్నారు అమ్మ. అంటే ఆయన సరే అని ఆయన అనడము, ఒప్పుకోవడము, తప్పకుండా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చదివిస్తాను అని అమ్మకు ఆయన మాట ఇవ్వడము. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఇక మళ్ళీ చదువు కొనసాగడం జరిగింది. కొనసాగడం అంటే ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే బాబు పుట్టాడు నాకు. తర్వాత నేను బైపీసీ తీసుకున్నాను, డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ అనమాట. కానీ బాబు పుట్టిన తర్వాత మేము అప్పుడు హైదరాబాద్కి వచ్చేయడము, ఇక్కడ నుంచి ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి డిగ్రీలో జాయిన్ అవ్వడము ఇదంతా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మ జన్మనిస్తే ఓపెన్ యూనివర్సిటీ పునర్జన్మనిచ్చింది. అసలు నేను చదువుకోగలనా, ఇంటర్తో ఆపేసిన దాన్ని, ఇంకేముంది, నేను పిల్లల పుట్టిన తర్వాత రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళలేను, ఎగ్జామ్స్ రాయలేను, ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ అని నేను చాలా బాధపడ్డాను. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందని తెలిసిన తర్వాత నాకు కొంచెం ప్రాణం లేచి వచ్చింది అనమాట. అట్లా డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక వెనక తిరిగి చూడలేదు, బీఈడీ ఎంఏ తెలుగు, తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేశాను.
1: మేడం, మరి ఇప్పటి జనరేషన్లో చూసుకుంటే చాలా మంది కెరీర్ ఇంపార్టెంట్, ముందు కెరీర్ అంతా కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అంటే మనం బయలాజికల్ క్లాక్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి.
0: అవును,
1: బట్ మీకు పెళ్లి ఎక్కడ అడ్డు రాలేదు?
0: రాలేదు.
1: పిల్లల్ని పెంచుకుంటూ కూడా మీరు పిహెచ్డి చేశారు. టుడే యువర్ అ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. బోల్డ్ అంత సర్వీస్ మీకు ఇంకా ఉంది. అంటే మీకు అది అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపిస్తుంది, తొందరగా పిల్లలు పుట్టి వాళ్ళని సెటిల్ అయ్యి. మీరేమంటారు మేడం దీని గురించి?
0: అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి. నిజంగా నాది మరీ చిన్నతనంలోనే బాల్య వ్యూహమే అనొచ్చు. 18 తర్వాత చేసి ఉంటే బాగుండేది, కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అయితే బాగుండేది. ఏదన్నా నాకు ఒక లక్ష్యం ఉండేది, నేను ఐఏఎస్ ఐపీఎస్. నా కళ ఏంటంటే నేను డాక్టర్ కావాలని, అది కూడా కాలేకపోయినాను కదా అని ఒక బెంగ ఉండేది. అదే డిగ్రీ తర్వాత అయితే మనం కొంచెం అన్నిటి మీద అవగాహన ఉంటుంది, సొంత మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అని ఆ ఆలోచన వేరే ఉండేది. ఇప్పుడు ఇక్కడ మా వారు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రకంగా, అదే తర్వాత అయి ఉంటే నేను ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది నా సొంత నిర్ణయాలతో ఉండేది.
1: మేడం, మరి గిరిజన సంస్కృతిని మీరు చాలా దగ్గరగా చూశారు, అలాగే ఒక అధ్యయనం లాగా కూడా చేశారు కదా. సో ఇప్పుడు గిరిజన సంస్కృతి మీ చిన్నప్పుడు లేదా మీ తల్లిదండ్రుల సమయంలో ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్, పుట్టుక నుంచి, పుట్టుక, ప్యూబర్టీ, పెళ్లి, అప్పగింతలు, మళ్ళీ పిల్లలు పుట్టడము, ఇంటికి వెళ్ళి రావడము, కూరగాయలు పండించడం, ఇవన్నీ కూడా ఒక ఉత్సవంలా జరిగేవి.
0: అవును.
1: మరి అప్పటికి ఇప్పటికి తేడాలు ఎలా వచ్చాయంటారు సంస్కృతిలో?
0: అంటే మార్పు చాలా వచ్చింది. పూర్వం ఎట్లా అనంటే పుట్టుక నుంచి గిట్టుక వరకు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము పుట్టిన వాతావరణం అదంతా వేరు. అయితే మా ఇండ్లలో, బంజారా ఇండ్లలో ఎట్లా అంటే, వాళ్ళ సంస్కృతిలో వివాహం చాలా

0: అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు. మన దగ్గర పూర్వం 16 ఒద్దులు, ఆ తర్వాత 5 ఒద్దులు, తర్వాత 3 ఒద్దులు, ఆ తర్వాత ఒక్క రోజుకి వచ్చింది 3 గంటల పెళ్ళికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళేంటంటే ఒక 2-3 నెలల పాటు ఆ పెళ్ళిని ఒక ఉత్సవంగా చేసుకునేవాళ్ళు అనమాట. 3 నెలలు వరుడు వచ్చిన తర్వాత, ఆయనను రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయితే మా ఆ 3 మంత్స్ వరుడు బంజారా ఇళ్లలోనే ఉంటాడు. అప్పుడు ఒక్కొక్క కార్యక్రమాలు అన్నీ తంతులు జరుగుతూ ఉండేవి. అంటే బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి వరుడు కూడా చిన్నోడే ఉండేవాడు కాబట్టి ఆయనని ఇంట్లో ఉంచి మంచిగా పుష్టిగా భోజనం పెట్టి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన దృఢంగా గట్టిగా అవ్వాలని. అదే టైంలో అదే సమయంలో ఈ వధువుని ఎట్లా అంటే చిన్నతనం నుండే అత్తగారింట్లో ఎట్లా మెలగాలి, మరిదితో ఎట్లా ఉండాలి, ఆడపడుచును ఎట్లా చూసుకోవాలి, ఇంటిని ఏ విధంగా ఆమె చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమయంలో నేర్పించేవారు.
1: ఇవన్నీ పాటల రూపంలో ఉండేవి.
0: నిజం, అది పాటల రూపంలో. ఆ ఢావ్లో అని ఒక విలాపం ఉంటుంది అనమాట, దాని ద్వారా ఆ అమ్మాయికి చెప్తారు, అది రాగయుక్తంగా భావయుక్తంగా ఆ భావాన్ని వ్యక్తీకరిస్తారనమాట. ఆ అమ్మాయి దాన్ని నేర్చుకొని ఆమె కూడా తర్వాత తన కుటుంబాన్ని ఆ విధంగా చూసుకుంటుంది.
1: అది పాట రూపంలో ఉండడం వల్ల రిజిస్టర్ అయిపోతుందేమో మైండ్,
0: అంతే
1: ఇలాగే ఉండాలి.
0: ఆమె అందరితో ఎట్లా మెలగాలే విషయాలే కాకుండా ఆమె చిన్నప్పటి నుంచి వివాహం అయ్యే వరకు ఆమె జరిగిన అన్ని పరిణామాలు ఉంటాయి కదా, ఆమె ఎంత ఆనందంగా ఉంది, ఎంత కష్టపడింది, ఆమె వల్ల తల్లిదండ్రులకు ఎంత సుఖం ఏర్పడింది, వాళ్ళ వల్ల ఈమెకి ఏమన్నా సుఖ సంతోషాలు కలిగాయా, అవన్నీ పాట రూపంలో చెప్పుకుంటారు. అది నిజంగా ఏ చాలా విలక్షణమైందండి వీళ్ళ సంస్కృతి.
1: ఇప్పుడు అది అంటే కొంత అయితే చెప్పొచ్చు తగ్గుతుంది అని, కానీ అవి బ్రతుకుతాయంటారా ఈ సంస్కృతులు, ఈ పాటలు కానివ్వండి, అసలు లాంగ్వేజ్ విషయానికి వస్తే
0: అంటే గిరిజనులకు అందరికీ అంటే భాష ఉంది, అందరికీ భాష ఉంటుంది మానవ జాతికి, కానీ అన్ని భాషలకు లిపి ఉండదు. ముఖ్యంగా గిరిజన జాతులకు లిపి అనేది లేదు, వాళ్ళు అంత మౌఖికంగానే నోటి మాటనే, అంటే సాహిత్యాన్ని వాళ్ళు మొత్తం నోటి ద్వారానే, ముఖే ముఖే సరస్వతి అని అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ సాహిత్య సంపద ఉన్నా కూడా దాన్ని ఎవరు రాసి పెట్టలేదు, లిఖితం చేయలేదు, అది ఒకరి ద్వారా ఒకరికి అట్లా వ్యాపిస్తూ వచ్చింది. అయితే ఈ వీళ్ళ భాష అంటే గిరిజనుల భాషకి అన్ని భాషలకు, ఇప్పుడు ఈ మధ్య గోండి భాషకి లిపి కనుగొన్నారు అంటున్నారు, కానీ అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. బంజారా భాషకు కూడా అంతే, ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే వీళ్ళ సాహిత్యం అన్నీ ఇప్పుడు గిరిజనేతరులకు ఎంత సాహిత్యం ఉందో అంత సాహిత్య సంపద వీళ్ళకు ఉంది. ఆ సాహిత్యం మొత్తం ఇప్పుడు ఆడేటప్పుడు, పాడేటప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, చావప్పుడు, పండుగలప్పుడు, ఉత్సవాలప్పుడు, జాతరలప్పుడు కథలున్నాయి, సామెతలున్నాయి, పొడుపు కథలున్నాయి, గేయగాథలున్నాయి, వీరగాథలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1/4 శతాబ్ది నుంచి గిరిజనుల సాహిత్యం మీద పరిశోధన జరుగుతుంది, అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతవరకు పరిశోధన గ్రంథాలు వచ్చాయి, ఇప్పుడిప్పుడే కొంచెం వీళ్ళ సాహిత్యంలోని అందచందాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళ సాహిత్యం ఇది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ విధంగా ఉంటాయా, వీళ్ళ పండుగలు అంతకుముందు తెలియకపోయేది ఎవరికి.
1: ఇప్పుడు టెక్నాలజీ అనిపిస్తుంది, ఇప్పుడు అలాంటివన్నా తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు.
0: అంటే మీరేమన్నారు, వీళ్ళ సాహిత్యం బతుకుతుందా, వీళ్ళ భాష బతుకుతుందా అంటే భాష బతుకుతుంది. ఎందుకంటే భాష పోతే జాతి నశిస్తుంది, మన అస్తిత్వం భాషనే కాబట్టి. వీళ్ళు ఎక్కడన్నా పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళు భాషను మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలకు భాషను కూడా నేర్పిస్తున్నారు కాబట్టి భాష బతికే ఉంది. ఇంకా

0: ఉంటుందని కూడా నా ఆశ. తర్వాత సాహిత్యం అంటారా, తండాకి వెళ్తే సాహిత్యం లభిస్తుంది మనకు.
1: ఓకే.
0: నా పరిశోధన బంజారా సాహిత్యమే. నేను
1: తండాల సైజ్ కూడా తగ్గిపోతుంది కదా మేడం,
0: అవును,
1: సిటీకి
0: అందరూ
1: వచ్చేస్తున్నారు.
0: వలస
1: అయినప్పటికీ
0: వెళ్తున్నారు.
1: చదువు భాషని సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక అడ్డంకి అవ్వకూడదేమో.
0: లేదు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బతుకమ్మని చూసుకోండి మీరు, ఒకప్పుడు మనం పల్లెల్లో బతుకమ్మ ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు పట్టణాలలో కూడా ఆడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక కూడా అపార్ట్మెంట్లలో కూడా ఆడుతున్నారు,
1: అలాగే తీజ్
0: తీసుకుపోయి
1: కూడా
0: నిమజ్జనం
1: చేస్తున్నారు.
0: చేస్తున్నారు. ఆ విధంగా బంజారాలు కూడా వాళ్ళ తీజ్ పండుగ, శీత్లా భవాని, తుల్జా భవాని పండుగలు, దసరా పండుగ, వీళ్ళకి ప్రత్యేకమైన హోలీ పండుగ, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చాలా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకు కూడా, అరే మా భాషని మా కల్చర్ని మనం బతికించుకోవాలి అనే సంకల్పం కూడా వాళ్ళలో ఉంది. చాలామంది కళాకారులు పాడుతున్నారు, సీడీలు చేస్తున్నారు,
1: అవును.
0: యూట్యూబ్లో పెడుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా టీవీలలో మనం వాళ్ళ పాటల్ని మనం వింటున్నాము, చూస్తున్నాము.
1: ఇప్పుడు మీరు విద్యార్థులతో చాలా దగ్గరగా పనిచేస్తున్నారు కదా మేడం,
0: అవును.
1: సో స్టూడెంట్స్ పల్స్ మీకు బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళని చూస్తేనే మనకి ఫ్యూచర్ ఏంటో కనపడిపోద్ది.
0: అవును,
1: వాళ్ళని బట్టి మీరు ఏం చెప్తారు మేడం?
0: ప్రత్యేకంగా గిరిజనుల గురించి చెప్తే, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధన చేయడం చాలా కష్టమయ్యేది. పూర్వం గిడుగు రామ్మూర్తి గారు సవర జాతి మీద పరిశోధన చేశారు. ఆ తర్వాత హైమండ్ ఆర్ఫ్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ గోండుల మీద పరిశోధన చేసిన వాళ్ళు, అట్లా చాలామంది పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి ఎట్లా, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ భాష మనకు రాదు, గిరిజన భాష మన భాష వాళ్ళకి రాదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. గిడుగు రామ్మూర్తి గారు ఏం చేశారంటే, ఆయనకు ఆసక్తితోని ఈ ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల్లోకి, గూడాల్లోకి వెళ్ళి వాళ్లతోనే సహజీవనం చేసి, ఆయన పంతులు టీచర్ అనమాట, పరిశోధన చేసి నిఘంటువును ఒకటి తయారు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ కథల్ని సేకరించి ఇవన్నీ కూడా పరిశోధన చేశాడు. ఎట్లా పరిశోధన చేశాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు?
1: అంతే మేడం, కమ్యూనికేషన్ ఇస్ ద కీ కాబట్టి భాష తెలిసి ఉండాలి.
0: తెలిసి ఉండాలి కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కష్టమైన ఇష్టంగా చేశాడు కాబట్టి పరిశోధన చేసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు చాలామంది అంటే గిరిజనేతరులు కూడా పరిశోధన చేస్తున్నారు.
1: అంటే దీనికి ఒక లింక్ నేను చెప్తాను మేడం, అది కరెక్టో కాదో మీరు నన్ను కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని పరిశోధనలు చేసి అసలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనకి లాంజివిటీ ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాము, ఇవన్నీ పరిశోధనలు చేసి చేసి చేసి సస్టైనబుల్ లివింగ్ అంటున్నారు. సస్టైనబుల్ లివింగ్ అంటే ఫలానా ఫుడ్ తినాలి, ఇవి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన బేసిక్సే అవి కదా అనిపిస్తుంది. ఇప్పుడు గిరిజన సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు క్రమేణా మారుతూ వచ్చాయి. కానీ ఈ రోజు చెప్తున్న సస్టైనబుల్ లివింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అదే అనిపిస్తుంది. మీరు అవునంటారా కాదంటారు?
0: అవునంటారు, 100% అవును. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తిన్న ఆహారం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళంతా ప్రకృతి వడిలో స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకొకటి, వైద్య విధానం ప్రపంచానికి నేర్పించిందే ఆదివాసులు, మూలవాసులు, గిరిజనులు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆకు తింటే మంచిదా కాదా, దీంట్లో విషం ఉందా, ఔషధ గుణాలు ఉన్నాయా, అన్ని ప్రయోగాలు చేసి మనకు అందించారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకు ప్రకృతిలో ఉండడం వల్ల కందమూలాలు, ఆకులు, ఆలములు తప్ప ఏమీ లభించేవి కావు కదా, అందుకని అవి తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మొన్న ఒక విపత్కరమైన పరిస్థితి స్తంభింపజేసింది ప్రపంచాన్ని, కరోనా. ఆ కాలంలో వాళ్ళున్నంత స్ట్రాంగ్ మనం లేదు. జొన్న రొట్టెలు తింటారు, అంబలి తాగుతారు వాళ్ళు, ఆకుకూరలే తింటారు.
1: అసలు ఏ ఆకుకూర వల్ల ఏ బెనిఫిట్
0: ఉంటుందని
1: అడిగితే అక్కడే తెలుస్తుంది,
0: అక్కడే తెలుస్తుంది. ఆ అడవిలో దొరికే ఆకుకూరలు, ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉన్నది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, పరిశోధనల వల్ల తెలుస్తుంది. కానీ వాళ్ళు పూర్వమే, మా పూర్వీకులే తెలుసుకున్నారు, తెలుసుకొని మనకు చెప్పారు కాబట్టి మనం సస్టైన్ అవుతున్నాం.
1: సో ఇది ఒక సర్కిల్ లాగా మళ్ళీ అటు రావాల్సింది,
0: చూస్తున్నాం
1: 100%.
0: అంటే వాళ్ళకి తెలుసు.

0: తెలుసో తెలియకో అవన్నీ అవలంబించారు, కానీ అందులో శాస్త్రీయత ఉందని తర్వాత తెలిసింది పరిశోధనల వల్ల
1: మేడం.
0: కదా.
1: మరి ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే, మీరు గిరిజన తండాలో చదువుకున్నారు, ఆ తర్వాత సిటీకి వచ్చి పై చదువులు డిస్టెన్స్ మోడ్లో చేశారు, అండ్ ఈరోజు ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మీరు ఉన్నారు. మరి గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి, సిటీలో చదువుకున్న పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడితే చాలా తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అధిగమించడం చాలా అవసరం, ఎందుకంటే మన దేశానికి ఉన్న డెమోగ్రఫీ చూసుకుంటే మనం ఒక 100,000 హార్స్ పవర్ని ఇవ్వచ్చు ప్రపంచానికి, కానీ ఎక్కడో ఇది ఒక ఛాలెంజ్ లా ఉండిపోతుంది అనిపిస్తుంది. దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు?
0: అంటే సిటీలో ఉన్న పిల్లలకంటే కూడా పల్లెల్లో జీవిస్తున్న వాళ్ళకి, పల్లె నుంచి వచ్చే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనము ఫీడ్ చేస్తూ ఉంటాం పిల్లలకి ప్రతీది, అక్కడ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు స్వయంగా అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు, అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ, లక్ష్యాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్దగా లక్ష్యం అనేది ఏమీ ఏర్పాటు చేసుకోరు వాళ్ళు, ఒకదాని తర్వాత క్రమంగా చదువుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే కష్టం సుఖం, బస్సు ఎక్కితే ఎంత కష్టము, బస్సులలో ప్రయాణం చేస్తే ఎంత కష్టము, ఆ తర్వాత డబ్బు సంపాదన ఎంత కష్టం, ఆ విలువ తెలుసు వాళ్ళు. హాలిడేస్లో కూలీలకు వెళ్తారండి. ఇప్పటికి కూడా మా విద్యార్థులు, మా దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థులందరూ కరోనా కాలంలో అందరూ కూలీలు చేశారు, రోడ్డు పనులు చేయడం, కరువు పనులు చేయడం, ఇట్లాంటివి చేశారు. అందుకని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, కానీ కాకపోతే ఏ విషయంలో ఒక న్యూనత భావం మాత్రం ఒకటి ఉంటుంది వాళ్ళకి,
1: నేనేదో తక్కువ, వాళ్ళలా
0: మాట్లాడలేను. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది వాళ్ళకి,
1: మాట్లాడగలరా
0: కొంచెం భాష మీద మాత్రం వాళ్ళకి అంత పట్టు ఉండక, ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు ఉండకపోవడం వల్ల వాళ్ళలాగా మేము మాట్లాడలేమేమో అని ఒక న్యూనత భావం తప్ప మిగతా విషయాలలో, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే కదా, నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి, నేను పలాని వారి కూతురు, పలాని వారి భార్యని, నేను పలాని వారి కోడల్ని, తర్వాత తల్లిని అని అనిపించుకోకూడదు అనేది, అది ఐడెంటిటీ అస్తిత్వం అనేది ఉండాలనేది చిన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. ఆ విధంగా వాళ్ళంతా సెల్ఫ్ మేడ్ కాబట్టి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూనత భావం ఇప్పుడు ఇప్పుడు పోతుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు, కాబట్టి అది కూడా మెల్లమెల్లగా పోతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ని, అంటే ఇది ఏమంటారు, గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అందరికీ అవసరమే. అట్లనే నేను తెలుగుని తక్కువేం చేయట్లేను, మన మాతృభాష ఇంగ్లీష్ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా, రాణిస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు నేను విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులను చూస్తున్నాను కదా, ఇంత పుస్తకాల పురుగులు, మీరు అక్కడే చదివామన్నారు కదా ఓయూలోనే, మీరు ల్యాండ్స్కేప్ గార్డెన్ని చూసారా, ఎట్లా ఉంటారు, చెట్టుకొకరు అతుక్కొని ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, చైన్తోని ఆ చెట్టుకి ఆ చైర్ని కట్టేసి లాక్ చేసి ఉంటుంది. వాళ్ళు పొద్దునే వెళ్ళి మళ్ళీ ఆ లాక్ తీసుకొని ఆ చైర్ని జరుపుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అట్లా దృఢమైన విశ్వాసము సంకల్పము వాళ్ళలో ఉంటుంది.
1: మేడం చాలా చక్కటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మరోసారి తప్పకుండా మనం కలిసి గిరిజన పండగల గురించి, సంస్కృతి గురించి ఇంకోసారి మన శ్రోతలకి తెలియజేయాలి మేడం. మరి ఈరోజు కార్యక్రమంలో మీరు మాకు అందించిన మీ విషయాలు, మీరు ఎంతో మంది విద్యార్థులని ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మా శ్రోతలకి కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. మీరు ఒక ప్రొఫెసర్గా ఎన్నో బాధ్యతలతో విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఈరోజు మా శ్రోతలతో ఈ మాట మంతి చేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: మీకు కూడా చాలా కృతజ్ఞతలు.

0: నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో నా భావాలను, నా మనసులో ఉన్న మాటను మీతో పంచుకునే విధంగా మీరు నన్ను ఇక్కడికి రప్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోసారి కలుద్దాము. చాలా ముచ్చట్లున్నాయి బంజారాల గురించి, గిరిజన సంస్కృతి గురించి, నా పరిశోధక విద్యార్థుల గురించి. నా దగ్గర దాదాపు 21 మంది పరిశోధన చేశారు వివిధ అంశాల మీద. వాటన్నిటి గురించి చర్చించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.
1: మీరు ఇంతవరకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: 755 अंक बढ़कर 77,497 पर, जबकि निफ्टी 232 अंक की बढ़त के साथ 24,195 पर पहुंच गया। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिन के दौरे पर ऑकलैंड पहुंच गए हैं। वे न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन से बातचीत करेंगे। सरकार ने अल्कोहल की अधिक मात्रा युक्त दवाओं को विनियमित करने के लिए मादक पदार्थ नियमों में संशोधन किया। भारत ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में युद्ध के दौरान यौन हिंसा की कड़ी निंदा की, इसे युद्ध और आतंकवाद का हथियार बताया। मौसम विभाग ने आज उत्तराखंड में मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया। फीफा विश्व कप के दूसरे क्वार्टर फाइनल में आज रात स्पेन का मुकाबला बेल्जियम से, और महिला क्रिकेट टेस्ट मैच में भारत आज शाम लंदन के लॉर्ड्स क्रिकेट ग्राउंड में इंग्लैंड से खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణికి తొగడం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429530038, ఇంకా 295039. హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు? సతీష్ గారు. ఏ సినిమాలో పాట కావాలి?
2: జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో ఐగిరి నంది అనే భక్తి గీతం కావాలి మేడం.
1: తప్పకుండా సార్,
2: వింటున్నారు
1: అండి. మీరు కోరిన పాట వేస్తాము.
2: ధన్యవాదాలు మేడం.

0: రాధా ఫాసి గారు ఏ సినిమాలోని పాట కావాలి?
1: చెప్పబాబు సినిమా నుంచి కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే చిల్లు ఎందుకని ఈ పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి,
1: ఈ పాట మా అన్నయ్య చిన్న పాట గురించి కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట వేస్తున్నాను. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం సార్, మీ పేరు?
1: నా పేరు వేముల పరశురామ్ మేడం. మాది రాజా వేములవాడ మండలం చీర్లవంచన.
0: పరశురామ్ గారు, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: మేడం, ఎదురు లేని మనిషి.
0: ఎదురు లేని మనిషి,
1: ఎన్టీ రామారావు వానశ్రీ మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాం. ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతున్నారా?
1: వింటాం మేడం.
0: థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట వేస్తున్నాం. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

అది కొత్త కొత్త కథలను రోజు చెప్పక చెబుతుంది. కలవక కలవక కలిసి

0: హలో
1: హలో
0: హలో నమస్కారం సార్, మీ పేరు?
1: నమస్తే అమ్మా, నా పేరు మాణిక్యాలరావు. మాది కాకినాడ జిల్లా దుర్గాడలో అన్నవరం దగ్గర అమ్మా.
0: మాణిక్యాలరావు గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: నాకు చిక్కుడో దొరకడు సినిమాలోని పగటి పూట చంద్రబింబం అనే సాంగ్ కావాలమ్మా.
0: తప్పకుండా సార్, ప్రోగ్రామ్స్ అవన్నీ ఫాలో అవుతున్నారా సార్?
1: అన్నీ ఫాలో అవుతానమ్మా. మన కట్ల సతీష్ గారు మనకు రికార్డింగ్ కొన్ని వినలేని ఉంటే ఆయన రికార్డింగ్ పంపుతుంటే అవి కూడా పెట్టు.
0: థ్యాంక్ యూ సార్.
1: నువ్వు కూడా కొన్ని కొన్ని రికార్డింగ్ చేసి గ్రూప్లో పెడుతూ ఆయన నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
0: ధన్యవాదాలండి మీ అభిమానానికి. మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి.
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం సార్. మీ పేరు?
1: కుదల నేరు బస్ నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: శుభాష్ సినిమాలో అనురాగ రాశి ఊర్వశి ఘంటసాల సుశీల యుగళగీతం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాము.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్కారం సార్. మీ పేరు?
1: నమస్తే మేడం. నా పేరు అన్మల మోహన్. మాది మొండ్రాయ్ గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు,
1: మేడం,
0: ఏ సినిమాలోని పాట కావాలి?
1: నాకు ఖైదీ సినిమా మేడం.
0: ఖైదీ సినిమాలో నుంచి ప్రోగ్రామ్స్ అవన్నీ ఫాలో అవుతున్నారా సార్?
1: వింటాం మేడం, వింటాం.
0: ఓకే, ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వేస్తున్నాను. ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్కారం మేడం గారు. నేను సుబ్బాయిగూడి నుంచి అన్నప్పారాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: బాగున్నాను సార్, థ్యాంక్ యూ. అప్పారావు గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: దీవుల జ్యోతి నుంచి సిన్ని ఓ సిన్ని సొన్నజాను సిన్ని అనే పాట కోరుకుంటున్నానండి.
0: తప్పకుండా అండి.
1: అయితే ఈరోజు మధుమంజరి
0: సార్,
1: మంగళవారం నాడు చాక్లెట్ గురించి, చాక్లెట్ పురాణం గురించి స్వాతి గారు చాలా మోహంగా చెప్పారండి. దానికి చాక్లెట్ తగ్గట్టు పాటలు కూడా వేశారండి. చాలా బాగుందండి మధుమంజరి.
0: ధన్యవాదాలండి.
1: తయారు కావడానికి ఇంత విశిష్టత ఉందని ఆ రోజు కార్యక్రమంలోనే నాకు ఎన్నో విషయాలు తెలిసి, జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా కొన్ని విషయాలు, ఆ చాక్లెట్ తయారు మనం ఏదో ఒక 5 రూపాయలు పెట్టుకుని నోట్లు వేసుకుంటే అయిపోతుంది అనుకుంటాం, కానీ ఆ చాక్లెట్ తయారవడానికి ఎంత ఉందో కూడా చాలా వివరించి చెప్పిన స్వాతి గారికి, కొత్తగూడ ఆకాశవాణి కింద వారికి ధన్యవాదాలు తెలుస్తాను.
0: ధన్యవాదాలు సార్. మీరు ఇంత ఇదిగా ప్రోగ్రామ్ ఫాలో అవుతూ విమర్శి మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వేస్తున్నాను.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే సార్, మీ పేరు?
1: మా పేరు ఎన్నుగంటి నాగేశ్వరరావు, నెవరు బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: నాకు ఈరోజు స్వాతిముత్యం సినిమాలో సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే పాట వినిపించండి.
0: తప్పకుండా అండి.
1: అయితే నేను మన ప్రోగ్రాముల్లో వినిపిస్తున్నారండి, ప్రకృతి పర్యావరణ గురించి, చెట్లు వనమహోత్సవాల గురించి చెప్పారు ఈ మధ్య ప్రోగ్రాము, చాలా చాలా బాగుందండి. అయితే చెట్లను పరిరక్షించాలి మేడం, పరిరక్షించి వాటిని అవి వాటిని పరిరక్షిస్తేనే మనకి ఇది పర్యావరణానికి కానీ విఘ్నత లేకుండా ఉంటాయి. వర్షాలకు కానీ ఇంకా ఇంకా చెట్ల వల్ల చాలా లబ్ధి పొందుతున్నాం మనం. కానీ అలాంటి చెట్లని మనం నిర్దాక్షిణీయంగా నరికించటం, నరికివేయటం కూడా బాగుండలేదు. కాకపోతే మనకి విఘ్నత కలిగించే చెట్లు కొన్ని ఉంటాయండి, వాటిని తీసేయాలి. తీసేసేటప్పుడు కూడా మనం తీసేసేటప్పుడు దాని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉన్నాయనుకోండి, మనకి విఘ్నత కలిగిస్తే మటుకు వాటిని తొలగించాలి. తొలగించేటప్పుడు మనం వాటిని కూడా వాటికి తగు అంటే ఒక నియమంతో తీయించాలండి. చెట్టు దించిన కాడ అంటే వేప చెట్టు కానీ జువ్వి మర్రి చెట్లు ఇవాలంటే కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి, వాటిని తీసేసేటప్పుడు మనం వాటి స్థానంలో ఒక అంటే దానికి ఒక చక్కరో లేకపోతే పాలు ఇవ్వచ్చి తీసేయాలా. తీసేసిన స్థలంలో మనం ఏదైనా కట్టుకోవాల్సి వచ్చిందనుకోండి, దానికి ఒక 6 నెలలు ఉంటదండి. 6 నెలలు టైం ఇచ్చేసి మనము దానికి ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకేదన్నా ఉపయోగం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అని అన్ని చెట్లు తీసేయమంటలేదండి, కొన్ని చెట్లు మట్టికి మనకి విఘ్నత కలిగించే వాటినే తీసేయాలి.
0: అదే సార్, మన ప్రోగ్రామ్ కూడా అదే చెప్తుంది సార్, వృక్షో రక్షతి రక్షతః, దానే చెప్తున్నాం మనం కూడా.
1: నినాదం పాటించి చేస్తే బాగుంటదండి. చిన్న చిన్న చెట్లు ఇంట్లో జాగ లేకపోతే పెంచుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న చెట్లు మనకి మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ చేసే వాటిని పెంచుకోవచ్చు. పెద్ద వృక్షాలు అంటే వట వృక్షాలు అంటారు వాటిని, వాటిని మట్టికి పెంచే స్థలం ఉంటేనే ఒకప్పుడు పెంచుకునేవాళ్ళు. పెంచడానికి వీలు లేనప్పుడు మట్టికి మనకి విఘ్నతగా అడ్డు వచ్చినాయి అనుకోండి, వాటిని తీసేసినప్పుడు ఇలాంటి కొంచెం.
0: థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా వినే శ్రోతలు కానీ మేం కానీ ఈ నియమాన్ని పాటిస్తాము. ధన్యవాదాలు, మీరు కోరిన పాట వేస్తున్నాము.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మందరం.
0: చూడండి.

0: హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: నేను విజయవాడ దగ్గర నన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, థ్యాంక్ యూ.
1: ఓకే మేడం, ఈరోజు నవరస నటుడు కోట శ్రీనివాసరావు గారి జయంతి ఉందండి. వారికి మన రేడియో ద్వారా ఘన నివాళి అర్పిస్తున్నాము.
0: ఓకే,
1: ఆయన నటించిన మూవీలో ఆయనే పాడతాడు ఆ పాట. అంటే ఆయన గళం కాదు, ఆ సందర్భంలో ఆయన పాడే పాట అన్నమాట. అది మనీ మూవీలో.
0: ఓకే,
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచిలర్ అంటాడండి. సరదాగా ఉంటుంది ఆ పాట. ఆయన గుర్తు చేసుకుంటే ఆ పాట విందాము. అయితే ఆయన గురించి కూడా రెండు మాటలు చెప్తాం అనుకుంటున్నాను.
0: తప్పకుండా.
1: నటన ఎందు చూపే నవ్య నడత కోట, శృతి మెత్తని హాస్యానికి పెట్టని కోట, సినీ ప్రపంచంలో తనకు తాను నిర్మించుకున్న కంచు కోట, నవరస పోషణలో దిట్ట కోట, రావు గోపాలరావుని మరిపించిన దిగ్గజం కోట, సినీ కోటలో పాగా వేసిన శ్రీనివాసరావు డైలాగ్ డెలివరీతో నవ్వులు పంచాడు, ప్రేక్షకుల హృదయాల్లో కంచు కోటగా మిగిలాడు. నటనలో తనకు తానే సాటి, భిన్న పాత్రల పోషణలో మరెవరు రారు పోటీ అంటూ మామగా తండ్రిగా హాస్య నటునిగా అలరించాడు కోట. కాలం మారినా కంఠస్వరం మారని, జనరేషన్ మారినా డైలాగ్ డెలివరీ మారని విలనిజం ఆయన సొంతం. పద్మశ్రీని కైవసం చేసుకున్న నటునికి అసలు నివాళి అండి.
0: ధన్యవాదాలండి, మీరు కోరిన విధంగా ఆ పాట వేస్తాం. థ్యాంక్ యూ అండి.
2: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సోబెట్టు.

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్లే చాలు, ఒంటికని ఒకట రెండా అంగడి అందాలు. కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం,

0: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
1: నా పేరు గుండెటి వెంకటరాములు మేడం, రాఘవపురం నుంచి.
0: వెంకటరాములు గారు,
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఏ సినిమాలోని పాట కావాలి?
1: ఇవాళ రవిడి గారి చలనం సినిమాలో నుంచి పాటలు మొత్తం అన్ని బాగున్నాయి మేడం. మంచి పాట, ఒక మంచి పాట మా శ్రోతలందరి కోసం వినిపించండి.
0: తప్పకుండా అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్కారం మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సిద్ధంపేట సాగర్ నరసింహారావు మేడం గారు. నా పేరు
0: నరసింహారావు గారు. ఏ సినిమాలోని పాట కావాలండి?
1: ఒరే రిక్షా సినిమాలో నుంచి జాగోరే జాగోరే అన్న పాట మేడం గారు.
0: తప్పకుండా అండి, మీరు కోడైన పాట వేస్తున్నాం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి మేడం గారు.

0: హలో
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శ్రీదేవి మేడం.
0: శ్రీదేవి గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: రఘువరన్ బీటెక్ మేడం.
0: రఘువరన్ బీటెక్. తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాము.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో
0: నమస్కారం సార్.
1: హలో
0: హలో నమస్కారం సార్.
1: నాది పాల్వంచాప్.
0: మీ పేరండి?
1: సిరికొండ శ్రీను.
0: శ్రీను గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: ఆకలి రాజ్యం లేదండి.
0: ఆకలి రాజ్యం
1: కోర్తున శ్రోతులు. ఎమ్మా టైలర్ మీరాను పక్కన మరి కొన్న శ్రీను సురేష్ నరేష్ వీళ్ళంతా.
0: మీరు కోరిన పాట వేస్తున్నాం. ధన్యవాదాలు.

0: హలో,
1: మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
1: కుమారి మేడం, శ్రీనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కుమారి గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: దేవుల సినిమాలో నుంచి దుర్గమ్మ తల్లి పాట మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వేస్తాము. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీ పేరు?
1: నా పేరు ఝాన్సీ.
0: ఝాన్సీ గారు, ఏ సినిమాలోని పాట కావాలి?
1: జీన్స్ మూవీ నుంచి హైరా హైరా హైరాంబా, హైరా హైరా హైరాంబా సాంగ్ ప్లే చేయండి మేడం. అది
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: మేడం
1: హలో
0: హలో
1: మేడం, మీ పేరు?
0: సుజాత మేడం.
1: సుజాత గారు, ఏ సినిమాలో పాట కావాలి?
0: కరమరాజ్ సినిమాలో పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాను. ధన్యవాదాలు.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ ఎం సుమన్. మీతో హలో అంటూ ముచ్చటించిన మీ రేడియో నేస్తం శ్వేతమాధురి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఆలయ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దొంగ దొంగ చిత్రంలోని చిత్రగీతాలు వింటారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం శీర్షికన ఆలయం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దొంగ దొంగ చిత్రంలోని చిత్రగీతాలు వింటున్నారు.

0: ఎం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దొంగ దొంగ చిత్రంలోని చిత్రగీతాలు విన్నారు. ఈ చిత్ర గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో, షాహుల్ అహ్మద్, ఉన్నిమనన్, శ్రీనివాస్, చిత్ర, అనుపమ, సుజాతలు కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలను వింటున్నారు. ఇప్పటి నుండి మీకు చిత్రగీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం తులసీరామరాజు మహాశివంపుట్టు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

0: వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో ముందుగా సీతాకోకచిలుక ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గానం చేసిన యువల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత వాన ఈ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం. సిరివెన్నెల సాహిత్యానికి సంగీతం అందించారు కమలాకర్.

అల్లరి బావ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలో పాడిన యువళ గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

మీరు విన్న ఆ పాట అల్లరి బుల్లూరు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. సంగీతం అందించారు చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుమానాస్పదం. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట. సంగీతం అందించారు ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు తల్లి కొడుకుల అనుబంధం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈవళ గీతం. ఈ పాటకు సంగీతం అందించారు సత్యం.

పదహారేళ్ల వయస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన యువల గీతం. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

సీతామహాలక్ష్మి ఈ చిత్రం కోసం పి సుశీల వాణిజ్యరామ్ పాడిన పాట వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు కెవి మహాదేవన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: நீ குழு குழு
1: நீ தழுக்குழு
0: அப்பா நீ குழு குழு
2: தழுக்குழு
0: கிளி கிளி
2: கிளி கிளி
0: சாலு
2: சாலு கிளி கிளி
3: మీరు విన్న పాట చిలక జోస్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడేరు, సంగీతం చక్రవర్తి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం ఇప్పుడు నిరీక్షణ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాట. ఈ పాటకు సంగీతం అందించారు ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం.
2: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

0: తంటే బొచ్చుకి చుయ్యకు తంటే ఆ శీలంకూరి చిన్నప్ప శివరం చేసినానంటదే, ఆ శీలంకూరి చిన్నప్ప శివరం చేసినానంటదే, ఆ మట్టలంటదే అలాగనంటదే ఆమెనంటదే అలయ్యబట్టదే.
1: మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి విందామా.

0: 5 స్టార్ రేటింగ్ను సాధించాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన భారీ రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయ వంటిదని కొనియాడారు. ఈ వేదిక నుంచి 1000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులను 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడంతో పాటు డిజిటల్ ఈ పట్టాదారు పాస్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసిన సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా మీ ఖాతాలో వేసిన.
0: 2023 జూలైలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే రాష్టంలో రాజకీయ మార్పుకు తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించాలనే ప్రజల సంకల్పం ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల కేటాయించడంతో పాటు 67,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రైతు ఆశీర్వాద సభ వేదికగా ఈరోజు 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సైతం 1000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు బట్టి వెల్లడించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే 71,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు హైదరాబాద్ నగర లౌకిక స్ఫూర్తికి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలను పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పగడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బారికేడ్ల ఏర్పాటు, అంతరాయంలోని విద్యుత్ సరఫరా, ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మొబైల్ శౌచాలయాలు, తాగునీటి కేంద్రాల ఏర్పాటుతో పాటు 108 అంబులెన్స్ సేవలతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్టంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడము, పెట్టుబడులను ఆకర్షించడము, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించారు. నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. తాను ఇతరులు రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా మాట్లాడనని, సొంత అవగాహనతోనే మాట్లాడతానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ నాయకులకు హితవు పలికారు. నీటి వివక్షపై తాను సుదీర్ఘకాలంగా పోరాడుతున్నానని గుర్తు చేసిన ఈటల ఎలనినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. చెరువును ఆక్రమించి నిర్మించినప్పటికీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని హైడ్రా కూల్చివేతల నుంచి ప్రభుత్వం రక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మంత్రి విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం సరిహద్దులను మార్చడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రవాణా

0: శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల వసతి కోసం 15 కోట్ల రూపాయలతో హాస్టల్ భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సెమీకండక్టర్ సంస్థ కాండౌ ఏకి చెందిన ఇండియా చిప్ డిజైన్ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ప్రారంభించారు. ఈ సరికొత్త అత్యాధునిక కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హైస్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు కీలకమైన ఇంజనీరింగ్ హబ్గా సేవలు అందించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్కు ఎంపిక కాగా, అందులో 5 గనులు సింగరేణివే కావడం విశేషం. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ముధోల్ మండలం తరోడ గ్రామంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ది ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూర గ్రామంలో 2.75 కోట్ల వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెటింగ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఖంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో వాలంటీర్లను నియమించనున్నట్లు జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎంపికైన వారికి 2 సంవత్సరాల కాలానికి నెలకు 5,000 రూపాయల స్టైపండ్ చెల్లిస్తారని తెలిపారు. ప్రతి గ్రామ సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షీయేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారిత.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారుల సమగ్ర సమాచారంలో పాలీ హౌస్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం, ఇంకా దూడల పోషణలో మెలుకవలు, అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్ నెట్ ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10

ఇప్పుడు రేపటి ప్రసారాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినవచ్చు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో చెరుకు తోటలలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రపంచ దినోత్సవం సందర్భంగా జనాభాను నియంత్రిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం ప్రత్యేక కార్యక్రమం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 పాటల పలకలు శ్రోతల ముచ్చట. 9:30 ఏకచిత్రగానం. 10:00 నుండి 11:00 వరకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితలకు స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సంక్షేమానికి ఆర్థిక బలం నాబార్డ్ ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 7:45 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: కరి తెలంగాణ
1: ఇందాక మీరు విన్న పాట ఆయుధం చిత్రం కోసం కుమార్ సాను నిష్మ పాడారు. చిన్ని చరణ్ సాహిత్యానికి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు జెంటిల్మ్యాన్ ఈ చిత్రం కోసం షాహుల్ హమీద్ స్వర్ణలత మాల్గడి శుభ కోరస్ పాడిన పాటను సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో చివరిగా ఘర్షణ ఈ చిత్రం కోసం శ్రీనివాస్ కోరస్ పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రతిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రతి అంతా కూడా బీటీ ప్రతియే. అయితే ఈ బీటీ ప్రతిని 2015 సంవత్సరం నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజ్ జిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మూలను ఆలస్యంగా తీసివేయడం, పంట మూలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రతిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ, బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు, ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకొని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-375-63 ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను. 9866-375-63 ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జోడి చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేడు కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణ అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్టు మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్, తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం, వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్

దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్యన్న స్నేహబంధం, ఆప్యాయత, లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన, దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్, టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన

0: పత్రంపై సంతకాలు చేస్తుంది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈ రోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ రోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2వ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు, కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొద్ది క్షణాల్లో రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పాలే హౌజులలో నారు పెంపకం గురించి పరిచయ కార్యక్రమం వింటారు.
2: తాళ్ళూరి పాపారావు గారు అంటే మనందరికీ తెలుసు. మన రేడియో కూడా ఎన్నో కార్యక్రమాలు మనకు అందించారు. వారు వ్యవసాయం చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో పాలీ హౌస్ లో కూడా మంచి నిర్వహణ చేపట్టి అటు క్యాప్సికం కావచ్చు, ఇటు కీరా కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా పండించి అధిక దిగుబడులు కూడా సాధించి నలుగురికి ఆదర్శంగా కూడా నిలిచారు. ఇప్పుడు కీరా అయిపోయింది, అలాగే క్యాప్సికం కూడా అయిపోయింది. కాబట్టి ఈ పాలీ హౌస్ లో నారు పెంపకం చేపట్టారు. ఈ నారు పెంపకానికి కూడా మంచి డిమాండ్.

0: బాగుంటుందని చెప్పేసి మిరప కానీ టమాటా కానీ అలాగే వంగ కానీ ఇలా ఎన్నో రకాల నారు పెంపకాలు చేపట్టారు. అలాగే అన్ని వైరస్లకు కానీ తెగుళ్ళకు కానీ తట్టుకునే విధంగా వీరు పాలీహౌస్లో ఈ నారు పెంపకం చేపట్టి మరి అడ్వాన్స్గా ఇచ్చిన వారికి కావచ్చు, అలాగే రిటైల్గా కావచ్చు ఈ నారు పెంపకాన్ని అమ్ముతూ మరి అలాగే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ లాభాలు కూడా ఆర్జిస్తూ ఉన్నారు. అలాంటి తాళ్ళూరి పాపారావు గారు మన ముందున్నారు, వారికి నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సార్, మీ ఇంటర్వ్యూలు విని కూడా మాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి ఆదర్శ రైతుగా నిలిచారు మీరు, ఎన్నో అవార్డులు కూడా పొందారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ పాలీ హౌస్లో కావచ్చు, మీ ప్రాంగణంలో ఎలాంటి నారు పెంపకాన్ని చేపట్టారు?
1: మేము పాలీ హౌస్లో వేసి 3 సంవత్సరాలు అయిందండి. మేము ఫస్ట్ క్యాప్సికం వేసాము, కీరదోస వేసాము, మంచి దిగుబడులు తెచ్చాము, మంచి నాణ్యమైన సరుకు పండించాము. దీంట్లో నార్లు పెంచి మంచి ఆరోగ్యవంతమైన నార్లు పెంచి రైతులకి సప్లై చేయాలని ఆలోచనతో ఈ పాలీ హౌజ్లో పెంచడం వల్ల నారు ఏంటంటే, ముందు మెయిన్ దోమ కానీ మన మొక్క కాని చేసే కిమ్మి కీటకాలు కానీ ఏవి బయట నుంచి లోనకు రావు. అదోటి మొక్కకు కావలసిన ఫిలిం ద్వారా సూర్యరశ్మి ఎంత కావాలో అంతే తీసుకొని మొక్క హెల్దీగా పెరిగి కింద కోకోఫిట్ గడ్డ బాగా గట్టిగా కట్టి దృఢంగా ఉండి మొక్క ఆరోగ్యంగా ఉండి ఈ అదే వైరస్ కూడా రావడానికి చాలా 99% అవకాశం లేదు. ఎందుకంటే మనం నారుని మంచి ఆరోగ్యంగా పెంచి ఎంత ఆరోగ్యంగా పెంచుతామో మనం సేను రైతుకు కూడా తోట అంత ఆరోగ్యంగా వస్తుంది. అందుకే మేము ఈ ఉద్దేశంతో చుట్టుపక్కల 20-30 గ్రామాలకి రైతుల దగ్గర మేము ఆర్డర్ తీసుకొని మంచి హైబ్రిడ్ F1 రకాలు మన రైతుకు ఏదైతే డిమాండ్ ఉందో వాళ్ళని ముందు మనం సేకరించి వాళ్ళ ద్వారా ఏ రకం కావాలనో ఆ రకాలతో అదే రకాల హైబ్రిడ్లు పోసి మంచి నాణ్యమైన అందరి రైతుకి సరైన రేటు నిర్ణయించుకొని ఒక మాకు గిట్టుబాటు అటు రైతుకు కూడా మంచి లాభంగా పోసేదానికంటే కూడా రైతుకి ఇదే ఈ పద్ధతి బాగుందని మాకు ఆర్డర్లు బాగా వచ్చినాయి. మంచి ఆరోగ్యవంతమైన నారు ఇస్తున్నారని మాకు ఈ సంవత్సరం మంచి మంచి ఆశాజనకంగా ఉంది.
0: రైతులందరూ కూడా నారు పోసుకొని ఇట్లా తోటలు పెట్టడం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు, అలాగే ఎన్నో చీడపీడల వల్ల కావచ్చు అధిక నష్టాలకు గురవుతున్న సమయంలో మీరు ఇంతకుముందు ఈ షేడ్ నెట్లలో నారు పెంపకం చేపట్టి ప్రజలకు కూడా అంటే రైతులకు అందించారు స్టార్టింగ్లో. ఇప్పుడు షేడ్ నెట్లో కాకుండా పాలీ హౌజ్లో తయారు చేస్తున్నారు, అంటే దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటారా? నారులో
1: చాలా తేడా ఉంది సార్. షేడ్ నెట్లో పెంచడం ఏంటంటే సన్రైజన్ మాటికి టెంపరేజన్ ఆబిద్ది కానీ షేడ్ నెట్ వర్షం వచ్చినప్పుడు రైన్ పడేదాన్ని ఆపదు. అప్పుడు మనం దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే కింద గొడుగులు ఏర్పాటు చేసుకుని పట్టాలు కప్పుకోవటం ఏర్పాటు చేస్తున్నాం. అదే పాలీ హౌజ్కి అయితే ఆ పద్ధతి అక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో వర్షం పడదు. మొక్కకి గాలి వెలుతురు సూర్యరశ్మి అన్నీ వస్తాయి, వర్షం మటుకు పడదు. చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ మొక్క కంటే ఈ మొక్క చాలా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మనం కరెక్ట్గా పాలీ హౌజ్లో పెంచే మొక్క 35 నుంచి 40 రోజులు మటుకి ఇయ్యొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి 30 రోజులకల్లా కోకోఫిట్ గడ్డ కట్టిద్ది. అదే మన షేడ్ నెట్లో పెంచినారైతే 40 రోజుల్లోపు అసలు ఇవ్వటానికి అది అవకాశం ఉండదు, ఎందుకంటే అది గడ్డ కట్టదు. అసలు మెయిన్ కింద గడ్డ 40 రోజులు దాటాకనే గట్టిపడుద్ది. ఇది 30 రోజుల కాంచే మొక్క గట్టిపడి మంచి అన్ని ఆరోగ్యంగా ఉంటుంది, అది మెయిన్ సమస్య. అయితే రైతులు కూడా ఎక్కువ ఇంతకుముందు మామూలు పద్ధతిలో మడి బెడ్లు చేసుకొని పోసుకునేటోళ్ళు, అయితే ఆ నారుకి ఈ మా పాలీ హౌజ్లు పెంచిన వాళ్ళకి చాలా తోటలు చాలా వ్యత్యాసం చూసుకొని ఇప్పుడు రైతులు ఆ పద్ధతిని కంటే ఈ పద్ధతే బాగుంది, వాళ్ళకి సీడ్ ఖర్చు మిగులుతుంది, వాళ్ళు చేసే శ్రమ అన్ని లెక్కలేసుకుంటే మా దగ్గర నారు పెంచడమే చాలా పద్ధతి బాగుందని మాకే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చి మా దగ్గర పెంచుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు కావాల్సిన ఇత్తనాలు కూడా తెచ్చి మా దగ్గర పెంచుకుంటున్నారు.
0: మరి ఇప్పుడు మీరు మన ఉభయ జిల్లాల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి నారు తీసుకుంటూ ఉంటారు, మీరు ఈ సీడ్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మీరేమైనా తయారు చేస్తారా లేకపోతే మీరు కొనడమేనా సీడ్?
1: లేదండి, మేము సీడ్ తయారు చేయమండి. మేము మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అంటే మైకో, మోన్సాంటో, మన US అగ్రిసీడ్ బ్రాండ్ ఉన్న కంపెనీలతో మేము టైఅప్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని ఏదన్నా ఒడుగుదొడుగులు వచ్చినా సీడ్ లో ప్రాబ్లం వచ్చినా వాళ్ళదే బాధ్యతతో ఒప్పందాలు చేసుకుని మేము ఎన్నుకునే సీడ్ మాకు సర్టిఫైడ్స్ ఒకటి PC ఇస్తారండి, పర్మినేషన్ సర్టిఫికెట్ అని, అదొకటి DNA టెస్ట్ ఒకటి, జర్మినేషన్ టెస్ట్ ఒకటి మాకు సర్టిఫికెట్లు తీసుకుంటామండి. జర్మినేషన్ వచ్చేసి 80-90% మొలవాలి, వాళ్ళు వాళ్ళ మినిమం దాంట్లో రాసి ఉంటారు. అదే కాక వాళ్ళు ఇచ్చిన సీడు

0: మేము అదే సీడ్ గనక ఇచ్చి రైతులకు ఇస్తే ఇబ్బంది లేదు. మేము ఏమైనా ఫ్యాడ్ చేసినా గానీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లో డిఎన్ఏ టెస్ట్లు ఉంటాయి, వాళ్ళు తేల్చిపోయింది. అందుకే మేము వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ తో ప్రకారంగానే మేము నారు పెంచి రైతులకు ఇస్తాము, అందిస్తాము. ఏదైనా ప్రాబ్లం వస్తే మేము కంపెనీ వాళ్ళని పిలిపించి రైతులకి అనుసంధానంగా మాట్లాడించి మాట్లాడిస్తాం మనం.
1: మీరు గతంలో కూడా ఈ నారు పెంపకం చేసి రైతులకు అమ్మారు, మరి వారి స్పందన ఏ విధంగా ఉందంటారు?
0: రైతులు చాలా మందికి అండి, మీరు మంచి ప్రొడక్ట్ ఇస్తున్నారు, మంచి ఆరోగ్యవంతమైన నారు ఇస్తున్నారు, మంచి దిగుబడులు మాకు వస్తున్నాయి. మేము పోసుకున్న నార్ల కంటే కూడా మీరు మీ దగ్గర కొన్న నార్లే బాగా ఎకరానికి 5 క్వింటాల్ నుంచి 10 క్వింటాల్ ఎక్కువ దిగుబడి వస్తున్నాయి అని వాళ్ళ స్పందన బాగా ఉండి ఈ సంవత్సరం విపరీతమైన ఆర్డర్లు వచ్చినాయండి. మేము ఈ ఆర్డర్లకి మేము సప్లై చేయలేక టైం ప్రకారంగా సీరియల్ ప్రకారంగా ఇస్తున్నామండి. ఇప్పుడు రైతుకి బాగా మాకు ఎక్కువ ప్రోటీన్ ఉండేసరికి మేము కూడా ఇంకా ఇస్తేనం పెంచుకొని వాళ్ళకి డేటు మనం బుక్ చేసిన డేట్ నుంచి 60 రోజుల లోపల వాళ్ళకి నారు ఇస్తామని ఒప్పందంతో నార్లు ఇచ్చుకుంటా సీరియల్ అమ్మటి ఇచ్చుకుంటూ వస్తున్నాం అండి.
1: అంటే దీన్ని బట్టి చూస్తే రైతులు కూడా మంచి

0: వచ్చినాయి అండి. మేము ఈ ఆర్డర్లకి మేము సప్లై చేయలేక టైం ప్రకారంగా సీరియల్ ప్రకారంగా ఇస్తున్నామండి. ఇప్పుడు రైతుకి బాగా మాకు ఎక్కువ ప్రోటీన్ ఉండేసరికి మేము కూడా ఇంకా ఇస్తున్నాం పెంచుకొని వాళ్ళకి డేటు మనం బుక్ చేసిన డేట్ నుంచి 60 రోజుల లోపల వాళ్ళకి నారు ఇస్తామని ఒప్పందంతో నార్లు ఇచ్చుకుంటా సీరియల్ అమ్మటి ఇచ్చుకుంటూ వస్తున్నామండి.
1: అంటే దీన్ని బట్టి చూస్తే రైతులు కూడా మంచి ఆశాజనకంగా ఉన్నారు, వారికి కూడా ఆదాయం బాగానే వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే చీడపీడలు లేకపోవడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. మరి వారి ఆదాయం బాగానే ఉంది, మీరు నారు పెంపకం చేసి ఇస్తున్నారు బాగానే ఉంది, మరి మీ ఆదాయం విషయానికి వస్తే మీకేమైనా గిట్టుబాటు అవుతుందా?
0: మేమంటే సార్, మేము వర్కర్లకి వర్కర్ల ఖర్చు, మా మెయింటెనెన్స్ ఖర్చు, సీడ్ కూడా మేము కొద్ది కాస్ట్లీ సీడే వాడతాము, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి దేంట్లో రాజీపడము, అన్ని తగు పద్ధతులు పాటించి మంచి ఆరోగ్యంగా పెంచుతాం కాబట్టి మాకు కూడా అన్ని ఖర్చులు పోను, ప్రాఫిట్ ఉంటుంది. అంటే మేము విపరీతమైన లాభాలకు ఆశించము, అట్టని నష్టాలకు చేయము. మేము రైతుకి మాకు అనుసంధానంగా ఏ రేట్ అయితే రైతు కూడా దీంట్లో రైతుకు కూడా సేఫ్టీ ఉండాలి కాబట్టి భూమి మీద పోసే దానికంటే వాళ్ళు పోసుకునే శ్రమ కంటే మా దగ్గరే ఈ లాభం ఉందని అనే ఉద్దేశంతో వాళ్ళకి రావాలి అనే ఉద్దేశంతో రైతుకు కూడా సరైన రేటు నిర్ణయించి ప్రాఫిట్ ఆలోచించి మేము ఒక రేటు నిర్ణయించి పెట్టామండి. అందువల్ల రైతుకు ఇటు మాకు ఇద్దరికి లబ్ధి పొందుతున్నాం.
1: అటు రైతుకు లాభం చేకూరుస్తున్నారు, ఇటు మీకు కూడా కొంచెం లాభం వచ్చే విధంగా చేస్తున్నారు. ఓకే, చాలా బాగుందండి. అందుకే మీరు మన జిల్లాలో ఆదర్శ రైతుగా కూడా నిలిచిపోయారు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో గానీ ఈ COVID-19 కరోనా వైరస్ కారణంగా ఈ కూలీల కొరత ఏమైనా ఏర్పడింది అంటారా మీకు?
0: COVID-19 అంటే మేము మే నెలలో పచ్చిమిర్చిలు పెట్టామండి. పచ్చిమిర్చి వంగనారు అప్పుడు రైతుకి అందించడానికి మాకు మెయిన్ పోకో ఫిట్ అని మనకు ఏపీ నుంచి రావాలండి, ఆంధ్ర నుంచి, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి రావాలి. అది అప్పుడు లాక్డౌన్ వల్ల మనం బాగా స్ట్రిక్ట్ ఉండటం వల్ల లారీలు ఆపే మనం రానిపోతే మేము కలెక్టర్ గారిని కలవటం జరిగిందండి. ఫస్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ మరేన గారిని కలిసినాం. మరేన గారు మనకు సలహా ఇచ్చారు కలెక్టర్ గారిని కలవాలని. కలెక్టర్ గారి నుంచి మేము పర్మిట్ తీసుకునండి, ప్రత్యేకంగా రైతుకు అనుబంధం కాబట్టి కోకో ఫిట్ రావడానికి కంపల్సరిగా రావాలని మాకు పర్మిషన్ ఇచ్చారండి. అందువల్ల మేము రైతుకి సరైన టైంలో నారు పోసి రైతుకి అందగలిగామండి. అట్లానే కూలీల కొరత కూడా అప్పుడు బాగా వచ్చిందండి. కూలీలు కూడా మేము ఈ కొరత వస్తే లోకల్ మేము MRO కానీ పోలీసు మన SI కానీ కలిస్తే వాళ్ళు కోవిడ్ నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పాటించుకుంటారు, లిమిట్ గా 10 మందితో పని చేయించుకోమని మాకు పర్మిషన్ ఇచ్చారండి. మాస్కులు పెట్టుకుని డిస్టెన్స్ శానిటైజర్ వేసుకుంటా డిస్టెన్స్ పాటించుకుంటా మేము 10-15 మందితో పని చేయించుకొని కొద్దిగా కష్టం అయినా మేము కోవిడ్ నిబంధనల ప్రకారం చేయాలి కాబట్టి అలాగే చేసినామండి. ఇట్లా చేసి కూడా మేము రైతుకి సరైన టైంలో నారు అందించామండి.
1: రైతుకు నారు అందించారు, ప్రజలకు ఈ కూరగాయలు లాంటివి కూడా సప్లై చేసాం. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు కాస్త రేట్లు పెరిగాయి కూరగాయల రేట్లు. అంటే అందరు అంటున్నారు కరోనా వైరస్ కారణంగా అప్పట్లో పంటలు పండించలేదు కాబట్టి ఇప్పుడు చేతికి రాలేదు, అందుకే ఈ డిమాండ్ ఇట్లా పెరిగిపోయింది అంటున్నారు, అది నిజమే అంటారా?
0: కరోనా వైరస్ ప్రాబ్లం కాదండి, కొద్దిగా అప్పుడు వాస్తవంగా ఇది దీని ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ సరైన లేక కూలీల కొరత లేక పంట పండించిన సరుకు సరైన టైంలో కోసుకోలేక మేము కూలీ లేక ఒక్కోసారి ఉత్తగా పారిపోసినామండి. ఆ సందర్భాలు కూడా వచ్చినాయి. మాకు బయటికి పోవటానికి అమ్ముకోవటానికి ఇల్లు లేదు, ఏరే చోట రేటు ఉండేది, మా కాడ రేటు ఉండేది కాదు. ట్రాన్స్పోర్ట్ సమస్య వల్ల కూడా వచ్చింది. దానికంటే ఇప్పుడు మెయిన్ సమస్య కూరగాయల రేటు పెరగటం ఏంటండి, ఈ మనం ఈ వర్షాలు విపరీతంగా పడటం వల్ల వాతావరణ పరిస్థితుల వల్ల వేసిన తోటలు వర్షాలకు దెబ్బతినటం వల్ల కొన్ని వరదలకి ముంపు ప్రాంతాలకు మునిగిపోవటం వల్ల ఈ సమస్య వల్ల కూరగాయలు టైట్ అయ్యి రేటు పెరిగింది. కానీ ఇది కరోనా ప్రాబ్లం వల్ల రేటు పెరగటం అనేది కాదండి, ఇది వాతావరణ పరిస్థితుల వల్ల నీళ్లు స్ప్రెడ్ ఏరియా మొత్తం తోటలు పోవటం వల్ల కూరగాయల సప్లై తగ్గి మార్కెట్ రేటు పెరిగింది అండి.
1: సరే అండి పాపారావు గారు, మరి మీ నారు పెంపకం నర్సరీలలో చాలా బాగుంది, పాలీ హౌజ్ లో నారు పెంపకం ఇంకా చాలా బాగుంది. ఎప్పటికీ ఇలాగే మన జిల్లా రైతులందరికీ కూడా సహాయపడుతూ మంచి నారును అందించి మరి మీరు కూడా ఆదాయాన్ని పొందాలనేసి మన ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరింత వరకు పాలీ హౌజులలో నారు పెంపకం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

0: కార్యక్రమంలో మరొక అంశం, దూడల పోషణలో మెళకువల గురించి ప్రసంగం వింటారు.
1: పాడి పశువుల పెంపకం నందు అంతర్లీనంగా ఇమిడి ఉండే అంశం దూడల పెంపకం. అయినప్పటికీ దూడల పెంపకం తగు ప్రాధాన్యతను మరియు ప్రత్యేకతను కలిగి ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేసినట్లయితే అత్యంత తక్కువ పెట్టుబడితో పాడి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు మరియు దూడలను పొందవచ్చు. నేటి దూడే రేపటి పాడి పశువు. దూడల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేసినట్లయితే పాడి పరిశ్రమ పెట్టుబడి మొత్తాన్ని దూడలను పాడి పశువులుగా మార్చడం వల్ల తిరిగి పొందవచ్చు. పశువు సరైన సమయంలో సరైన వయసులో ఎదుగు రావాలన్నా, మంచి దిగుబడినిచ్చే పాడి పశువుగా ఎదగాలన్నా దూడగా ఉన్నప్పుడే పాటించే యాజమాన్య పద్ధతులే పునాది. దూడల పోషణలో పెంపకంలో నిర్లక్ష్యం వలన దూడల్లో మరణాలు సంభవిస్తుంటాయి. దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలు తుడిచి శుభ్రపరచాలి. శ్వాస సక్రమంగా జరగడం కొరకు రొమ్ము భాగంపై కొద్దిసేపు మెల్లగా మర్దన చేయాలి. దూడ పుట్టిన వెంటనే తల్లి పశువు దూడను నాకేలా చూడాలి. దీని ద్వారా దూడ శరీరంపై తడి ఆరడమే కాక తల్లి పశువుకు దూడకు మధ్య అనుబంధం పెరిగి దూడను తల్లి పశువు స్వీకరిస్తుంది. పుట్టిన అరగంట నుండి 3 గంటల్లోపే దూడకు జున్నుపాలు తాగించాలి. పాలు త్రాగలేక బలహీనంగా ఉన్న దూడలను లేపి నిలబెట్టి పాలు త్రాగేలా చూడాలి. దూడ పుట్టిన తర్వాత గిట్టలు తీసివేయాలి. దూడ బొడ్డును శుభ్రమైన కత్తితో కోసి అయోడిన్ రాసి దారంతో కట్టాలి. దూడ మొదటిసారిగా తల్లిపాలు త్రాగిన 2-3 గంటల లోపల మొదటి విరేచనం అవుతుంది. విరేచనం కాని పక్షంలో ఎనీమా ఇవ్వాలి. పాడి పశువు ఈనిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు జున్నుపాలు ఇస్తుంది. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తప్పనిసరిగా తాగించాలి. దీనివలన దూడలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజులో 3-4 విడతలుగా జున్నుపాలు అందేలా చూసుకోవాలి. జున్నుపాలలో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు, విటమిన్ ఏ, కెరోటిన్ ఎక్కువ శాతం ఉంటాయి. జున్నుపాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి మలబద్ధకం రాకుండా ఉంటుంది. దూడ శరీర బరువులో 10% జున్నుపాలను తాగించాలి. దూడ పుట్టిన తర్వాత తల్లి పశువు దూడను దగ్గరికి రానివ్వకపోయినా లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దూడ పుట్టిన తర్వాత వేరుపరచవలసి వస్తే తల్లి ఆవు పుట్టిన దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. జున్నుపాలను సేకరించి దూడకు చేతితో త్రాగించాలి లేదా పాలపీక ద్వారా కూడా తాగించవచ్చు. పోతపాలు గోరువెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ తల్లిపాలు మాన్పించడం వలన లాభాలు, ఆవు పాల ఉత్పత్తిని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు, పాలు త్వరగా తీయవచ్చు, దూడకు అవసరమైన పాలు త్రాగించవచ్చు. ఒకవేళ దూడ చనిపోయినా పాల ఉత్పత్తిలో తగ్గుదల రాదు. దూడకు దాని శరీర పరువులో 10వ వంతు తాగించాలి. దూడ వయసు 1వ వారంలో ఉన్నప్పుడు రోజుకు కనీసం 2 విడతలుగా పాలు త్రాగించాలి. 3 నెలల వయసు వరకు శరీర బరువు

లో పదోవంతు తాగించాలి. పుష్టికరమైన దానను దూడకు 7వ రోజు నుండి అలవాటు చేయాలి. మొదట కొంత దానా తీసుకొని దూడ నాలుకపైన రాయటం ద్వారా దూడ దానా తినడానికి అలవాటు పడుతుంది. దూడలకై తయారు చేసే దానా బలవర్ధకంగా, తేలికగా జీర్ణమవుతూ త్వరగా ఎదగడానికి తోడ్పడేదిగా ఉండాలి. దానాలో మాంసకృతులు 20 నుంచి 22%, జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 70% ఉండాలి. ఈ దానాను స్థానికంగా సులభంగా అందుబాటులో ఉండే వరితవుడు, ఉలవలు, మొక్కజొన్నలు, జొన్నలు, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్క, బెల్లం మడ్డి, ఉప్పు మరియు ఖనిజ లవణ మిశ్రమం వంటి పదార్థాలను తగు పాళ్లలో కలిపి దూడల దానాను తయారు చేసుకోవాలి. 3 మాసాల వయసు వరకు దూడలకు పీచు పదార్థం తక్కువగా ఉండాలి. ఈ 3 మాసాల వరకు మనం పెట్టవలసిన దానాను తౌడు 10 పాళ్ళు, మొక్కజొన్నలు 40 పాళ్ళు, గానుగ చెక్క లేదా వేరుశనగ చెక్క 37 పాళ్ళు, బెల్లం మడ్డి 10 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 3 పాళ్ళు కలిపి తయారు చేసుకోవాలి. 3 నెలలు దాటిన తర్వాత దానాతో పాటు పచ్చిగడ్డి తినడం అలవాటు చేయాలి. పచ్చిమేత 5 భాగాలు, ఎండుమేత 2 భాగాలు మేపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. దూడలకి సాధారణంగా వచ్చే వ్యాధులు తెల్లని విరోచనాలు, న్యూమోనియా, మలబద్ధకం, నత్తలు, కాక్సిడియోసిస్, బాహ్య పరాన్న జీవులు. ఈ తెల్లని విరోచనాలు సూక్ష్మజీవుల వలన కానీ అంతరపరాన్న జీవుల వలన కానీ కలుగుతుంది. న్యూమోనియా దూడల సంరక్షణ సరైన పద్ధతిలో చేయని పక్షంలో, దూడలు చలి ఈదురుగాలకు గురైనప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సంక్రమిస్తుంది. న్యూమోనియా వచ్చిన దూడల్లో జ్వరము, శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఉంటాయి. వ్యాధి ముదిరితే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయక వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. మలబద్ధకం దూడల్లో ఎక్కువగా కనిపించే సమస్య. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దూడ పుట్టినప్పటి నుంచి సరైన మోతాదులో జున్నుపాలను త్రాగించడం వలన ఈ సమస్యను నివారించవచ్చు. ఈ సమస్య రాకుండా దూడకు పట్టే పాలలో కోడిగుడ్డు సొన, ఇంగువ, బెల్లం కలిపి 2 రోజుల పాటు త్రాగించి ప్రథమ చికిత్స చేయించాలి లేదా ఎనీమా ఇప్పించాలి. దూడలలో నటల సమస్య కూడా చాలా ఎక్కువ. గేదె దూడల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల నట్టలు దూడ పుట్టక మునిపే తల్లి గర్భంలో సోకుతాయి. ఈ సమస్య వలన దూడల పెరుగుదల సక్రమంగా ఉండదు. దూడలు బలహీనంగా విరోచనాలతో బాధపడుతుంటాయి. వెంట్రుకలు బిరుసుగా ఉండి కడుపు కిందకు జారి కొన్ని సందర్భాల్లో దవడల మధ్య భాగంలో నీరు చేరుతుంది. ఈ సమస్య నివారణకు నటల నివారణ మందులు తాగించాలి. పుట్టిన 8 నుండి 10 రోజుల వయసులో మొదటిసారి మరియు తర్వాత నెలకు ఒకసారి 4 నెలల వయసు వరకు క్రమం తప్పక తాగించాలి. అలాగే కాక్సిడియోసిస్, ఈ వ్యాధి అంతరపరాన్న జీవుల వలన కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన దూడలు రక్త విరోచనాలతో బాధపడతాయి. దీన్ని నివారించడానికి పశువులలో 15 రోజులకొకసారి సున్నం చల్లి నివారించవచ్చు. అలాగే బాహ్య పరాన్న జీవులు సమస్య కూడా పశువులలో ఎక్కువ. సహజంగా బాహ్య పరాన్న జీవుల వలన రక్తహీనత, చర్మ వ్యాధులు కలుగుతాయి. పేలు, గోమార్లు, పిడుదలు బాహ్య పరాన్న జీవులలో ముఖ్యమైనవి. దూడల వయస్సు 3 మాసాలు దాటిన తర్వాత నెలవారీగా సంవత్సరం వయసు వరకు శరీరం పైన వెంట్రుకలు కత్తిరించి బాహ్య పరాన్న జీవుల నివారణ మందులను పిచికారీ చేయాలి. అలాగే యాజమాన్య పద్ధతులు పాటింపులో నిర్లక్ష్యం వహిస్తే దూడల మరణాలు సంభవిస్తాయి. ఈ దూడల సంరక్షణలో మొదటి 3 మాసాల వయస్సు చాలా కీలకమైనది. ఈ దూడల మరణాలు ఎక్కువగా దూడ పుట్టిన తర్వాత వెంటనే 3 రోజుల వరకు జున్నుపాలు తాగించకపోవడం వలన, అలాగే దూడల్లో విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఏర్పడినప్పుడు లేదా తీవ్ర వాతావరణ మార్పులకు దూడలు గురైనప్పుడు సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల వలన, అంతర మరియు బాహ్య పరాన్న జీవుల వలన, పుట్టిన తర్వాత బొడ్డు కత్తిరింపు సరిగ్గా లేకపోవడం వలన ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దూడల మరణాలను నివారించడానికి శరీరం పైన 2 అంగుళాలు వదిలి బొడ్డును దారంతో బిగించి శుభ్రమైన కత్తెరతో లేదా బ్లేడుతో కత్తిరించాలి. తరువాత యాంటీసెప్టిక్ ద్రావణం అద్దాలి. దూడలు పుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజుల్లో మొదటిసారి, తర్వాత 3 నుంచి 4 వారాలకు ఒక పర్యాయం, అలా 4 నెలలు వచ్చే వరకు తప్పకుండా నెలకు ఒకసారి నట్ల మందు తాగించాలి. 4 నుంచి 6 మాసాల వయసులో గొంతువాపు, జబ్బవాపు నివారణ టీకాలు వేయించాలి. అలాగే దూడల్లో వచ్చే అంటువ్యాధులు, దూడ పుట్టగానే ధనుర్వాతం రాకుండా ధనుర్వాత నివారణ టీకా ఇప్పించాలి, టీటీ ఇంజెక్షన్ ఇప్పించాలి. దూడ పుట్టిన 1 గంట లోపలే జున్నుపాలు తాగించాలి. దీని ద్వారా దూడల్లో

0: రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పించాలి, దీని ద్వారా కూడా రోగనిరోధక శక్తి చేతనమవుతుంది. యాంటీబయాటిక్ పొడి 3 రోజుల పాటు తాగించినతో తెల్లని విరోచనాలు వ్యాధిని అరికట్టించవచ్చు. అలాగే 7 నుంచి 10 రోజుల మధ్య ఏలికపాముల నివారణ మందు మొదటి డోసు, 15 రోజులకు 2వ డోసు తాగించాలి. 4 నెలల వయసులో గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. మొదటి ఇంజెక్షన్ తర్వాత తిరిగి 35 రోజులకు బూస్టర్ డోసు ఇప్పించాలి. 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
1: మీరింతవరకు దూడల పోషణలో మెలకువల గురించి ప్రసంగం విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

0: భారత శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిక్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా.

0: ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్దితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మరి కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివభట్టు. మరి ఉత్తరం చూద్దామా. మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట రంగున్ రౌడీ. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం జేవి రాఘవులు. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో రెండవ ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నాగర్ మండలం వేపలగడ గ్రామం నుండి పి ఉద్విత నాయుడు, మేఘన, ఊర్విత, మహిత, కావ్య, సూర్యతేజ, హత్తిరామ్, అమ్ములు, జ్యోత్స్న, రమేష్, భరత్ కుమార్, బాబురావు, లక్పతి, సురేష్, వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వ్రాస్తున్నారు. వీరు కోరుతున్న పాట భారతీయుడు. ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. పాట రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కిన్నెర లహరిలో పాటలు వినాలనుకున్నవారు పోస్ట్ కార్డు తీసుకొని మీకు నచ్చిన చిత్రంలోని పాటను వ్రాసి మీ పేరు మీ బంధుమిత్రుల పేర్లు వ్రాసి మాకు పంపండి. మా చిరునామా కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్ 5017118, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చిరునామా మరొకసారి కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్ 5017118, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ చిరునామాకు పంపండి మీరు కోరిన పాటను. కిన్నెర లహరి కార్యక్రమంలో విని ఆనందించండి. మరి ఉత్తరాలు వ్రాస్తారు కదా, కార్యక్రమంలో మరొక ఉత్తరం. గీతా గోవిందం ఈ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, మరి వీరి కోసం ఈ పాట. ఈ పాటకు సంగీతం అందించారు గోపి సుందర్.

కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నాపాసి బాలపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు భానురాజ్ రాజ్విక రాధాపాసి బవ్వపాసి రోహిత్ రోషిణి రోహిత్ వల్లి రాజా మోనిక అక్షయ అనూష అనుదీప్ శతాక్షి అంబు జస్వంత్ ఉమా ఉమాశంకర్ పార్వతీబాయి చోటా పూరన్ పాసి ఎండి షాకిర్ షహజాది మెహ్రాన్ జగన్మాత వీరంతా అడవి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యువల గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట

ముక్కు పచ్చలెర్రనైతే తీపి ఎల్లక, పచ్చ కోక కట్టుకుంటే రామ చిల్లక, ఈడు వంట పట్టగానే ఇంత తళ్ళుక, కొంగు కాస్త పట్టగానే ఇంత బుల్లుక.

0: గాలి కొట్టిందమ్మా ఒక్క దెబ్బ
1: బయట గాలి కొట్టిందమ్మా పడుచు దెబ్బ

0: మీరు విన్న ఆ పాట ఇంద్ర. ఈ చిత్రం కోసం కేకే మహాలక్ష్మి పాడారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ అందించారు. కోరిన శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. బంగారు గాజులు ఈ చిత్రం కోసం ఘంటశాల పీసుసీల పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామం నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల స్వరూపరాణి, పెద్దిపోయిన సుధాకర్, లలిత, కీర్తి, మైత్రేయ, నరేష్, హర్షిత, జోషిత, అకుల్, అర్జున్, రామమూర్తి, మరి వీరి కోసం బంగారు గాజుల చిత్రం కోసం ఘంటశాల పీసుశీల పాడారు. సాహిత్యం దాశరథి, సంగీతం టి చలపతిరావు. మరి వీరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఆ పాట ఏకవీర. ఈ చిత్రం కోసం ఘంటశాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్. కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరివిపేట గ్రామం నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. మరి మీరు కోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చిద్దులు నాగారాం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరు కోరుతున్న పాట రాజా. ఈ చిత్రం కోసం కేఎస్ చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఇదే పాటను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అల్లూరి సెంటర్ నుండి జట్టి శ్రీనివాస్, శ్రీ రేణుక, పూర్వజ్ఞ, గంగాభవాని, శివపార్వతి, ఐలయ్య వీరంతా పాల్వంచ అల్లూరి సెంటర్ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిన్నెర లహరి కార్యక్రమం సమాప్తం. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందించిన మీరు ఎడనిస్తాం తులసి రామరాజు మహాశివభట్టు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

మీరు విన్న పాట ఆరాధన చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏక్ దూజే కేలియా ఈ చిత్రం.

పాట 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం కోసం కుమార్ సన్ పాడారు. సంగీతం అందించారు ఆర్డి బర్మన్, సాహిత్యం జావేద్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డిస్కో డ్యాన్సర్, ఈ చిత్రం కోసం విజయ్ కోరస్ పాడిన పాట. సాహిత్యం అందించారు అంజన్, సంగీతం బప్పిలహరి.

కార్యక్రమం తర్వాత బాబీ ఈ చిత్రం కోసం శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

కోసం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడారు. సాహిత్యం ఆనంద్ బక్షి, సంగీతం విజు సాహు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై హిందీ చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు.

0: మీరు విన్న మాట మెహద్దర్ కా సికిందర్. ఈ చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడారు. సాహిత్యం అంజాన్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ. కార్యక్రమం ఇప్పుడు డాన్. ఈ చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడిన పాట. సాహిత్యం అంజాన్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.
1: अरे भंग का रंग जमा हो चकाचक, फिर लो पान चबाए. आहा, अरे

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారంలో చెరుకు తోటలలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రపంచ దినోత్సవం సందర్భంగా జనాభాను నియంత్రిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం ప్రత్యేక కార్యక్రమం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన పండిట్ అజయ్ పొహంకర్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 నుండి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఢిల్లీ కేంద్రం నుండి ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే కిషాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సంక్షేమానికి ఆర్థిక బలం నాబార్డు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పేదవుల కంటే సేవ చేసే చేతులేమిన్నా అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:03.